శ్రీమతి ఎంఎస్ శుభలక్ష్మి పాడిన దేశ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయు దిశగా కదిలి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతి దిశగా సమీపంలో తీరాన్ని దాటింది. ఇది భూభాగాన్ని దాటిన అనంతరం తొలుత వాయు దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడన స్థాయిలో కొనసాగి ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతూ ఉత్తర వాయు దిశగా కదులుతూ బలహీనపడి మరింత బలహీనపడుతుంది. దీని ప్రభావం వల్ల రాబోయే 12 గంటల్లో ఉత్తరాంధ్రలోను ఇంకా యానాం పరిసర ప్రాంతాల్లోనూ దక్షిణాంధ్రలోను తీరం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలో చేపల వేట వెళ్లొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఈరోజు నుంచి రాగల 4 రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు ఈ హెచ్చరిక కొనసాగుతుంది. ఇక ఈ అల్పపీడన ప్రభావం వల్ల గడిచిన 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటం వల్ల ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లు తెగిపడిన ప్రాంతాల్లో నీరు చేరి ఉండటం వల్ల అవి కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ కింద నిలబడకూడదని, అదేవిధంగా ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లు తాకవద్దని, ఉరుములు మెరుపులు పడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల పరిధిని తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల కాపరులు, వాటి యజమానులు తమ పశువుల్ని కరెంటు స్తంభాలు కట్టడం కానీ లేకపోతే కరెంటు స్తంభాల కింద ఉన్న చెట్లు కట్టడం కానీ చేయవద్దని వారు కోరుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కంట్రోల్ రూమ్కి తెలియజేయాలని కోరుతున్నారు. మహారాణిపేట సర్కిల్ కార్యాలయం 7382249881, అదేవిధంగా మహారాణిపేట జోన్1 డివిజన్లో 9490601009 కంచరపాలెం 9849628880, మధురవాడ డివిజన్ 9491030722 అనే నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని తెలియజేస్తున్నారు. ఇక జీవీఎంసీ వారు కూడా కొండవాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. పునరావాస కేంద్రాలకి అవకాశం ఉంటే తరలించడానికి సిద్ధంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. దీనికోసం అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800420509 వాట్సాప్

త్వరలో కూడా వర్షాలకు సంబంధించిన సంఘటనలు వెంటనే తెలియజేయాలని జీవీఎంసీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వాట్సాప్ నంబర్ 9014218870. మరొకమారి వాట్సాప్ నంబర్ 9014218870. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారం వింటున్నారు. సమయం 6 గంటలు. దేశభక్తి గీతం ముచ్చటగా ఎగురుతున్న బృందగారు వింటారు. రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సంగీతం శ్రీ బి రాజారావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక: ఈరోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగుల వద్ద నిలబడరాదు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక. కోస్తాంధ్రలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పోలవరం జిల్లాలో భారీ వర్షాలు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా మహా విశాఖ నగరపాలక సంస్థలో కూడా నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నట్లు కమిషనర్ వారు తెలియజేస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్య.

0: శుభోదయం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు చింతన కార్యక్రమాన్ని వింటారు వ్యాఖ్యాత శ్రీ జోస్యుల శ్యామసుందరం గారు.
1: తైత్రీయోపనిషత్ శిక్షావళిలో 11వ అనువాకంలో అందరూ అనుసరించదగిన సూక్తులను వివరించారు. సమావర్తన కాలంలో వేదాధ్యయనం పూర్తి చేసి అటు పిమ్మట గురువు శిష్యునికి ఉపదేశం చేస్తారు. దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పడం వల్ల దేవపితృకార్యాలు తప్పనిసరిగా చేయమని, తల్లిదండ్రులను అతిథులను గౌరవించాలని, దేవతలతో సమానంగా పూజించాలని అర్థం. అట్లు చేసినచో వారి ఆశీర్వాదం మనకు లభిస్తుందని అర్థం. మనిషి జన్మనిచ్చిన అతని పాలన పోషణ నిమిత్తం తల్లిదండ్రులు పడు కష్టాలు, ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేరు. కాబట్టి తల్లిని దేవతగా పూజించి ఆమె చెప్పే నీతివాక్యంను ఆచరణలో పెట్టాలి. వాల్మీకి రామాయణంలో కూడా రామును తండ్రి ఆజ్ఞకు శిరసావద్రై వనవాసనకు వెళ్లి సందర్భంలో లక్ష్మణుడు కూడా వనవాసనకు పోవటకు నిశ్చయించుకుని తన తల్లి అయిన సుమిత్ర వద్దకు వచ్చి ఆశీర్వదించమని కాళ్లపై పడి నమస్కరించాను. అప్పుడు ఆమె కుమారుని అరణ్యవాసానికి వెళ్తున్నది దుఃఖించలేదు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ, అయోధ్యాం అటవీం విద్ధిం గచ్చతాత్ యథాసుకం. అరణ్యవాసం కాలంలో శ్రీరాముడే నీకు తండ్రి దశరథునిగా భావించు, జనక తనయైనటువంటి సీతాదేవి తల్లిగా భావించు, అటు అటవీ ప్రాంతం అయోధ్యగా భావించు, సుఖంగా వెళ్ళిరా అని దీవించింది. పురాణాల్లో తల్లిని దేవతగా పూజించి ఎందరో కలరు. ధ్రువుడు, పాండవులు, శ్రవణకుమారుడు, పండరి మొదలగు వారు పితృభక్తి తత్పరతో వాజశ్రవణుని పుత్రుడు గౌతముడు విశ్వజిత్ యాగాన్ని చేశాడు. ధనాన్ని గోవులను దానం చేశాడు. పాలు ఇవ్వని ముసల గోధుమలు బాధపడుతున్నటువంటి ఆవులను కూడా దానం ఇచ్చుచుండగా దీన్ని ఎలాగైనా నిరోధించాలని, నాన్న నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడుగుగా కార్యభారంతో ఉన్న గౌతముడు నిన్ను మృత్యువుకిస్తాను పో అన్నాడు. వెంటనే నచికేతుడు యమలోకానికి వెళ్లి 3 రోజులు ఉపవాసం ఉండి 3 వరాలు సంపాదించి యముని దగ్గర నుండి పొంది ఆత్మజ్ఞానాన్ని కూడా అక్కడ సంపాదించి వచ్చాడు. వనవాస కాలంలో రాముడు పడుతున్న బాధను చూసి దుఃఖితుడైన లక్ష్మణుడు కైకేయి దశరథుని కఠినంగా నిందించాడు. కానీ రాముడు మాత్రం అతనికి ఎన్ని కష్టములొచ్చినా పితృభక్తి మరవలేదు. తండ్రినే దైవంగా భావించి వారు మన పురాణాలలో ఎంతోమంది కలరు. అందు ముఖ్యంగా భీష్ముడు తండ్రి కొరకై రాజ్యాధికారాన్ని త్యజించి ఆజన్మంతం బ్రహ్మచారి అయి లోకప్రసిద్ధి పొంది

చేశాడు. అలాగే తండ్రి ఆజ్ఞను తన తల్లినే సంహరించి తండ్రిని సంతోషపెట్టిన ఆయన ద్వారా తిరిగి తల్లిని బ్రతికించుకున్న పరశురాముడు పితృభక్తికి ఎంతో విశేషంగా ఉన్నది. ఇంకా సాగరపుత్రులు, మురకండ మహాముని మొదలైన వారు కూడా తండ్రి ఆజ్ఞను పాలించి కీర్తిగణించారు. కృష్ణుడు సర్వ విద్యలో

0: ఎంతోమంది కలరు. అరుణకేశి మహాముని, ఉపమన్యుడు, ఉదంకుడు, ఏకలవ్యుడు, అర్జునుడు మొదలగు వారు గురుభక్తి ప్రదర్శించి ఎంతో కీర్తి గడించారు. అతిథి సేవలో శివచక్రవర్తి అతిథి రూపంలో వచ్చిన పక్షుల కొరకై తన దేహాన్ని అర్పించడం, విదురుడు అతిథిగా వచ్చిన శ్రీకృష్ణుని పూజించడం, రంతిదేవుని ఆకలిగొన్న అతిథిని సత్కరించడం, శ్రీకృష్ణుడికి అతిథిగా వచ్చిన కుచేరుడికి ఆదరించడం, అంబరీషుడు అతిథి పూజ వంటి విశేషమైనటువంటి పురాణాలలో విపులంగా విశదీకరించారు. ధర్మశాస్త్రంలో అతిథి యజ్ఞం మహత్వపూర్ణంగా స్థానమైంది కలంది. కాబట్టి అతిథి పూజకు మించినటువంటి పూజ మరి లేదు.
1: ఇంతవరకు చింతన కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యాత శ్రీ జోసిల శ్యామసుందరం గారు.
2: సిద్ధంగా ఉంచినట్లు తెలియజేస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో పొలం పనులు కార్యక్రమాన్ని వింటారు.
2: విశాఖపట్నం కేంద్రం
1: పొలం పనులు కార్యక్రమంలో ఘన ద్రవ జీవన ఎరువుల ఉపయోగాలు అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యానాన్ని వింటారు.

ప్రయోజనకరమైనటువంటి సూక్ష్మజీవుల్ని మనము నేలలోకి కానీ లేదా మొక్కలకు కానీ చేర్చటం మన బాధ్యత. దానివలన పోషకాల లభ్యత పెరిగి మొక్కల పెరుగుదల బాగా మెరుగుపడుతుంది. దీనికోసం మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. దానికి సహజంగా మనకున్నటువంటి మార్గాలు ఈ పొడి రూపంలో ఉన్నటువంటి జీవనెరువులు వాడుకోవటం లేదా ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవనెరువులను కానీ వాడుకోవటం. పొడి రూపంలో ఉన్నటువంటి జీవనెరువుల్ని సాధారణంగా మనం ఎలా వాడుతున్నాం ఇప్పుడు దాకా? విత్తన శుద్ధి చేసి మనం ఆ జీవన ఎరువుని విత్తనానికి పొరగా పట్టించి నేలలో వేసుకోవటం ఒక పద్ధతి. అలాగే నారు పోసి నాట్లేసేటువంటి పంటల్లో ఆ నారుని ముంచి ఏది దేంట్లో ఈ పొడిని కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళల్లో ఈ నారుని ముంచి కొన్ని నిమిషాలు ఉంచి తర్వాత బయటకు తీసి ఆ తర్వాత కొంతసేపు ఉంచి తర్వాత నాటుకోవటం. అలాగే సరాసరి నేలలో మరి జీవన ఎరువుల్ని వేయటం కోసం కొన్ని సేంద్రియ ఎరువులతో కలిపేసి దాన్ని మనం నేలలో వేసుకోవటం. ఇలా సాధారణంగా ఈ విధంగా వాడుకుంటున్నాం. ఈ పొడి రూపంలో వాడేటువంటి జీవన ఎరువు సాధారణంగా ఒక 10 నుంచి 15 కిలోలు లేదా 12 కిలోలు 13 కిలోల విత్తనానికి ఒక 200 గ్రాములు జీవన ఎరువు అవసరం వస్తుంది. ఈ 200 గ్రాములు జీవన ఎరువుని మనము ఈ బెల్లంతో బెల్లం పాకం లాంటిది తేలికపాటి పాకం లాంటిది కలుపుకొని చల్లార్చి దానికి ఈ జీవన ఎరువును కలిపి అది మన విత్తనానికి పట్టిస్తాం. ఎందుకు? విత్తనానికి పట్టుకోవటానికి మాత్రం, సులువుగా పట్టుకోవటానికి, అలాగే సూక్ష్మజీవులు బతికి ఉండటానికి ఆహారంగా ఈ బెల్లం సంబంధించినటువంటి తేలికపాటి పాకం ఉపయోగపడుతుంది. అలాగే మనము ఈ నారుని ముంచటానికి లేదంటే ఈ అల్లం కానీ లేకపోతే చెరుకు ముక్కలు కానీ బంగాళదుంపలే కానీ ఇవి మనము నానబెట్టడానికి కూడా ఈ జీవన ఎరువుల ద్రావణాన్ని వాడతాం. ముందు ఏం చేస్తాము? 1 కిలో జీవన ఎరువు పొడిని తీసుకొని 50-60 లీటర్ల నీళ్ళలో కలిపేసి మనం దానికి సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఈ చెరుకు కానీ లేకపోతే బంగాళదుంపలు కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి మరి వేటికైతే విత్తన శుద్ధి చేయదలుచుకున్నామో వాటిని ఒక 10-15 నిమిషాలు దాంట్లో ముంచి ఉంచుతాం. తర్వాత బయటికి తీసి మళ్ళీ 10-15 నిమిషాలు ఆరబెట్టి తర్వాత వేసుకుంటాం. ఇది ఒకటి. అలాగే మనము నారు కూడా అంతే. నారు దగ్గర ఏం చేస్తామంటే ఒక 10-15 లీటర్ల నీళ్ళల్లో 1 కిలో కల్చర్, ఏది రైజోబియం కల్చర్ లేదంటే ఈ ఇతర రకాలైనటువంటి జీవన ఎరువుల కల్చర్ని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకొని దాన్ని

0: నీళ్లు మనము ఎకరాకు వాడేటువంటి ఈ నారుని కట్టలు కట్టలుగా ఎత్తి 15 నుంచి 20 నిమిషాల పాటు దానిలలో ఉంచుతాం. తర్వాత మటుకు తీసి వెంటనే నాటుకుంటాం. ఇక్కడ సుమారుగా ఒక జీవన ఎరువుకి అలాగే నీటి నిష్పత్తి సుమారుగా 1:10 ఉంటుందని మనకి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక నేలలో సరాసరి కలిపేది మనందరం తెలుసు, 2 కిలోలు జీవన ఎరువు తీసుకుంటాం, 100 కిలోలు కంపోస్ట్ తీసుకుంటాం, దాంట్లో బాగా కలుపుకొని మనము ఈ భూమిలో అంతా కూడా జల్లుతాం. పండ్ల తోటలు అనుకోండి, పాదుల్లో వేసుకుంటాం. ఇక్కడ ఈ మధ్యకాలంలో ద్రవరూపపు జీవన ఎరువులు వస్తున్నాయి. ఈ ద్రవరూపపు జీవన ఎరువుల్లో ప్రధానంగా మనకి ఇది కూడా విత్తనానికి పట్టిస్తాము, ఇక్కడ కూడా మనము బెల్లం ద్రావణంతో కలుపుకుంటాము. అంటే 1 కిలో విత్తనాన్ని సుమారుగా 5 నుంచి 6 మిల్లీలీటర్ల ద్రవరూపపు జీవన ఎరువు పడుతుంది. దానికి గంజి కానీ లేకపోతే బెల్లం కానీ కలుపుకొని పట్టిస్తాం పూతగా. నారు మొక్కల మునగ కూడా ఇక్కడ ఏంటంటే 70 లీటర్ల నీళ్ళల్లో 250 మిల్లీలీటర్లు ద్రవరూపపు జీవన ఎరువును కలుపుకొని 10 నిమిషాల పాటు దాంట్లో ముంచి తర్వాత మనం వేసుకుంటాం. ఇక నేలలో వేసేటప్పుడు 1 ఎకరం పొలానికి 0.5 లీటరు అంటే 500 మిల్లీలీటర్లు ఈ ద్రవరూపపు జీవన ఎరువునే తీసుకెళ్తాం. దీంట్లో మనము ముందు 5 లీటర్ల నీళ్ళల్లో ఈ ద్రవరూపపు జీవన ఎరువుని కలుపుకుంటాం, ఏది ఒక 0.5 లీటర్ అనుకున్నాం కదా. ఆ తర్వాత మనం పశువుల పెండలో బాగా కలుపుకొని దాంట్లో మనము భూమిలో కలుపుతాం. ఇక్కడ ప్రత్యేకంగా ద్రవరూపపు జీవన ఎరువుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పొడి రూపపు జీవన ఎరువు కన్నా ఇది సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది. దీని లోపల ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఎక్కువ కాలం బతుకుంటాయి. అలాగే ఎక్కువ కణాలు అంటే ఈ ద్రవరూపపు జీవన ఎరువులో మనము ఎక్కువ కణాలని నేలకి పట్టించడానికి కానీ విత్తనానికి పట్టించడానికి కానీ అందుబాటులోకి తేటానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైతే ద్రవరూపపు జీవన ఎరువుల్ని మనము వాడుకోవటం మంచిది. పొడి రూపంలో అలాగే ద్రవరూపంలో రెండిట్లో దొరుకుతుంది అనుకోండి, ద్రవరూపపు జీవన ఎరువులు కొనుక్కోండి. గడువు తేదీ కూడా ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ కాలం ఆ నీళ్ళల్లో అంటే ఆ ద్రవంలో బతికున్నటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే ఇవి పంట వేరు వ్యవస్థ మండలంలో సులభంగా స్థిరపడటానికి అవకాశం ఉంది. అలాగే నేలలు ఎక్కువ ఉష్ణోగ్రతలున్నా ఇతర ఒత్తిడులున్నా మరి తట్టుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ద్రవరూపపు జీవన ఎరువులు దొరికితే మటుకు మనము వాటిని ఉపయోగించుకొని మంచి పంట దిగుబడులు పొందటానికి కానీ ఖర్చు తగ్గించుకోవటానికి కానీ ఫలితాలు మంచి పొంది నాణ్యమైన పంట తీయటానికి కానీ మనం వాటిని ఉపయోగించుకోవచ్చు.
1: ఇంతవరకు ఘన ద్రవ జీవన ఎరువుల ఉపయోగాలు అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటలు ప్రాంతంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రముఖంగా ఉంది. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటలు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయువు దిశగా కదిలి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య కళింగపట్నానికి నైరుతి దిశలో గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. రాగల 12 గంటల పాటు తీవ్ర అల్పపీడనం తీవ్రత కొనసాగుతుంది. ఆ సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడనం బలహీనపడుతుంది. ఆంధ్ర తీర ప్రాంత మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈరోజు నుంచి వచ్చే 4 రోజులు అంటే 27వ తేదీ వరకు, 24వ తేదీ అనగా ఈరోజు ఉత్తరాంధ్ర యానాం తీరంలో గంటకు 55

0: నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 75 కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 25వ తేదీన ఉత్తరాంధ్ర యానాం తీరంలో 45 నుండి 55 కిలోమీటర్ల తీరంలో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వచ్చే 26, 27 తేదీలో తీరంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వేస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక. విశాఖపట్నం తుఫాను కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను

0: ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూసమీకరణ పథకం కింద ఎకరా కంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక భృతి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్త కూస్తో భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించారు.

0: 20 లక్షంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాదినియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికాదేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతాః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్వైపక్షీయ సంబంధానాం యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహె రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాదినియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూసదేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% పర్యంతం శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరే నవదల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనె భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురువనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం యత్ మతదాత్రీ సూచ్యాః పునరీక్షణం సమేత్య సర్వే నిర్ణయాః సర్వసమ్మత్యా గృహీతాః. ఆయోగేన సంసూచితం యత్ తేన అనేకే నిర్ణయాః గృహీతాః ప్రాయః 40 నూతనాః ఉపక్రమాః ప్రారబ్ధాః తథా విగతేషు మాసేషు సంపూర్ణ దేశే విశేష గహన పునరీక్షణం సమేత్య అనేక నైర్వాచనిక పరిష్కారాః కృతాః. ఆయోగేన బలం ప్రదత్తం యత్ మతభేదాః కస్యాపి సంస్థాయాః విచారవిమర్శస్య సామాన్యః భాగః అస్తి. అంతిమ నిర్ణయగ్రహణాత్ పూర్వమేవ ఏషః నిర్ణయగ్రహణ ప్రక్రియాయాః అపి అభిన్నః భాగః భవతి. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః టాక్సీ ఇతి భాటక చాలకేభ్యః కృషకేభ్యశ్చ సాహాయ్యం ప్రదాతుం ఉద్దిష్టాం భారత టాక్సీ యోజనాం తథా ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాం చ ప్రారబ్ధవాన్. అస్యాః యోజనాయాః అంతర్గతం ద్విచక్రికా యానానాం భాటకయానానాం తథా త్రిచక్రికా యానానాం చాలకాః కస్యాపి శుల్కస్య దేయకం వినా స్వనాం పంజీకర్తుం శక్నువంతి. తేభ్యః 5 లక్ష రూప్యకాణాం పర్యంతం సామాజిక సురక్షా కవచమపి ప్రదాస్యతి. ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాయాః అంతర్గతం ఉత్తరప్రదేశ సహకారీ గ్రామీణ వికాస బ్యాంకేన కృషకేభ్యః ప్రదీయమానేషు ఋణేషు వృద్ధిమూల్యం 11%-6% యావత్ న్యూనీకృతమస్తి. वित्त मन्त्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनीय सार्वजनिक क्षेत्रीयाः बैंकाः क्षेत्रीय ग्रामीण बैंकाश्च अस्मिन् मासरे रविवासरे 27 दिनांके उद्घाटिताः भविष्यन्ति। भारतस्य पुरुष बैडमिंटन

0: दलं जापान देशस्य आईची नगरे उपान्त्य चक्रे चीन दलेन एकं त्रीणि इत्यंकांतरालेन पराजितम्। अनेन पराजयेन भारतेन कांस्य पदकं प्राप्तं। सहैव भारतस्य पदक संख्या द्वादश जाता, यस्मिन् एकं सुवर्णं, पंच रजत पदकानि तथा षट् कांस्य पदकानि सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో బహుభాషావేత్త, తెలుగు రచయిత చక్రపాణి వర్ధంతి సందర్భంగా నేటి మాట. న్యూస్ పేపర్ నాటిక రచన శ్రీ కెవిఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. స్వచ్ఛతా హీ సేవలో అమృత సరోవర్ గురించి వివరాలు, సమాచారం తదితర అంశాలు ఉంటాయి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. వైలెన్ శ్రీ అన్నవరపు రామస్వామి గారు, మృదంగం శ్రీ మహదేవపు లక్ష్మీనారాయణరాజు గారు, ఘటం శ్రీ టిహెచ్ సుభాష్ చంద్రన్ గారు, వేణువు శ్రీ బసవరాజు వి బాలస్వాయి గారు. 8:59 పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు. 10:00 విజయవాడ కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి విజయప్రసాద్ గారు. పరిచయకర్త ఎన్ మణి. 10:25 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి. 12:40 ఫిలిం సంగీతం. 1:33 ముత్యాల ముంగెళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, ఇందులో ఆరోగ్యవంతమైన రేపటి కోసం అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ టి శిరీష గారితో శ్రీమతి ఏ బృందాకుమార్ గారి పరిచయం. 2:31 జానపద రంజని, ఇందులో రామాయణంలో సీతావనం, తప్పిడిగుళ్ళు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ పి గంగయ్య బృందం. అనంతరం చతురస్రజాతి త్రిపుట తాళం డప్పు విన్యాసం, నిర్వహణ శ్రీ ఎల్ పాపారావు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు, నిర్వహణ శ్రీ బి రాజు. 6:00 సమాచారవాణి, అనంతరం వాతావరణం. 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి వివరాలు, స్వచ్ఛతా హీ సేవ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. పశువులు గొర్రెలు కోళ్లల్లో వ్యాధులు టీకాలపై అవసరమైన అవగాహన ఈ అంశంపై విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్య కళాశాల పశు వైద్యులు డాక్టర్ బాలం దీప్తి గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం. జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:15 స్వర్మాలిక. 8:30 జాతీయ వార్తలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో ఈ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 9:15 ఢిల్లీ కేంద్రం నుండి స్పాట్లైట్ ప్రసారమవుతుంది.

0: 9:30 స్వరమాలిక. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాత తెలుగు సినిమా పాటలు, ఆపాత మధురాలు, ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. జాతీయ వార్తల ప్రసారమతో హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప్ యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని, ఐక్యరాజ్యసమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించారు.

నిర్ణయించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒకరు నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయ్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్,
సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించారు.

0: నుంచి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలను విన్నారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాపం 34వ భాగాన్ని వింటారు.
2: శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి పండిత ఉమర్ ఆలీషా వారు 1928 నుండి 1945 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరు బహుభాషా కోవిదులు, కవి పండితులు. 1901లో తన 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసమనే ఒక తాత్విక పద్య శతకాన్ని రాశారు. అందులో బ్రహ్మజ్ఞాన అంశాలను సామాన్యునికి సహితం తేలిగ్గా అర్థమయ్యే శైలిలో వారి వంశ గురువు ఆఖైలీషా వారి పేరున తేటగీతిలో పద్యరచన చేశారు. వాటిని విని ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.
3: పవన ఇంద్రియముల వృత్తిని విషయముల నుండి ద్రిప్పి మనస్సునందుంచవలెను. ఆ మనస్సును బుద్ధి ఎందమరబెట్టి కలుషగత వేషభూష ఆ కైలలీష. పంచప్రాణములను, ఇంద్రియములను, వాని వ్యాపారములు జరుపు క్షేత్రములైన విషయముల నుండి వెనుకకు మరల్చి మనస్సునందు నిలిపి ఆ మనస్సును బుద్ధి అందు స్థిరముగా నిలుపవలెను. ఆ మనో అమల బుద్ధి మహ

కలుషగత వేషభూష ఆఖైలలీష. మలినరహితమైన మనోబుద్ధులను మహత్తత్వమును మూల ప్రకృతి యందు పెట్టి మహత్తత్వమును తెలుసుకొని యోగి ప్రత్యగాత్మయందు క్రమగతిని నిలుపవలెను. అప్పుడు నేనను హుంకారమణగిపోవు నిశ్చలంబగు స్థూల దేహేంద్రియములు కూడు గుణములు కళ్యాణ గుణములగుచ్చు కలుషగత వేషభూష ఆఖైలలీష. అప్పుడు నేనను అహంకారం అణగిపోయి శరీరావయవములు చలనరహితమైనప్పుడు కలుగు గుణములు శుభప్రదములుగా శోభిల్లును.

పరపురుషులను కామించు స్త్రీల యొక్క భావంబులెల్లప్పుడు జార పురుషుని విడిచి ఉండనట్లు జ్ఞాని ప్రపంచమున వ్యవహరించుచున్నను పరమార్థమనే అనుభవ జ్ఞానము నుండి చెక్కు చెదరడు. బరువు

పోసి సౌఖ్యమందు కలుషగత వేషభూష ఆఖైలలీష. బరువు మోసిన పురుషులు రాత్రి సుఖ నిద్ర నుండి సుఖముగా ఉన్నట్లు జ్ఞాని సంసారమును విడిచి సౌఖ్యమును పొందుచున్నాడు.

0: కలుషగత వేషభూష ఆ ఖైలలీష. నీరు రేయింబవళ్ళు రాతిపై ప్రవహించిన ఆ రాతిని ముక్కలు చేయలేనట్లే జ్ఞాని బుద్ధియందు ఆశ కలిగినప్పటికీ అతనిని ఆ ఆశ పరితపింపజేయలేదు.
1: శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం.
2: ఇంతవరకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాపం 34వ భాగాన్ని విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో.

అలల తీరంలో భానోదయం, పూలతోటలలో పుష్పవికాసం, పరిమళాల ఆవిర్భావ వేళ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో మీరు వింటున్నారు ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో ఈరోజు మనం బహుభాషా శాస్త్రవేత్త, తెలుగు రచయితగా, సంపాదకులుగా, సినీ నిర్మాతగా, దర్శకులుగా ఇలా ఎన్నో రంగాలలో ప్రతిభను చాటుకున్న ఆలూరి వెంకట సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్నింటిని తెలుసుకుందాం, వారిని స్మరించుకుందాం. ఆలూరి వెంకట సుబ్బారావు అనే పేరు కన్నా చక్రపాణి అనగానే మన అందరికీ మనమనిషి అనే భావన కలుగుతుంది. అంతగా తన కలం పేరుతో ప్రతిభను చాటిన వ్యక్తి ఆలూరి వెంకట సుబ్బారావు గారు. ఆయనే చక్రపాణి అనే కలం పేరుతో మనకు సుపరిచితులు. ఆగస్టు 5, 1908 గుంటూరు జిల్లా తెనాలలో జన్మించారు చక్రపాణి గారు. స్వయం కృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో పరిచయాన్ని పొందారు. మదనపల్లిలో ఒక పండితుని సాయంతో బెంగాలీ భాషను నేర్చుకుని బెంగాలీ నవలలను తెలుగులో అనువదించడం మొదలుపెట్టారు. తరువాత స్వయంగా తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు రాయటం మొదలుపెట్టారు. మంచి రచయితగా, అనువాదకుడిగా పేరు సంపాదించడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. 1940 ముంబైలోని ఫేమస్ ఫిలిమ్స్ వారి ధర్మపత్ని కోసం మాటలు రాయడంలో మొదలైంది ఆయన సినీ ప్రయాణం. 1949 చక్రపాణి యువ పబ్లిషర్స్ పేరిట శరత్ నవలలు అనువదించి ప్రింటింగ్ కోసం బిఎన్కే ప్రెస్కు రావటం, అక్కడ బిఎన్ నాగిరెడ్డి గారితో స్నేహం కలవటం, జీవితాంతం ఆ బంధం అనురాగ బంధంగా బలపడటం చక్రపాణి జీవితంలో చెప్పుకోదగిన సంఘటన. చక్రపాణి, బిఎన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి విజయ ప్రొడక్షన్ని స్థాపించి సినిమాలు తీయాలని నిర్ణయించుకుని తొలి ప్రయత్నంగా 1950 షావుకారు చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాకు కథ, సంభాషణ చక్రపాణి గారు సమకూర్చారు. ఆ రోజుల్లోనే ఆ సినిమా టైటిల్కు ఇరుగు పొరుగుల కథ అనే ట్యాగ్లైన్ అమర్చారు. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కానీ 1951 నిర్మించిన పాతాళ భైరవి చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి విజయవాహిని స్టూడియోస్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చిత్రాలను రూపొందించారు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, సిఐడి, అప్పుచేసి పప్పుకూడు లాంటి ఎన్నో అజరామరమైన సినిమాలు తీశారు విజయ ప్రొడక్షన్స్ వారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డి గారితో కలిసి 1947 జూలైలో పిల్లల కోసం ప్రత్యేకంగా చందమామ కథల పుస్తకాన్ని ప్రారంభించారు. అయితే చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణి గారిదే. సున్నిత హాస్యంతో, విజ్ఞాన వినోదాత్మకమైన చక్కటి కథలతో

ఆబాల గోపాలాన్ని అలరించిన చందమామ పత్రికకు 1975లో వారు తుది శ్వాస విడిచే వరకు సంపాదకుడిగా కొనసాగారు. ఎన్నో రంగాల్లో తనదంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న చక్రపాణిగారు 1974 తుది శ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అంజలి ఘటిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

0: చక్రపాణి గారి వర్ధంతి సందర్భంగా ఆయన నిర్మించినటువంటి మాయాబజార్ చిత్రం నుంచి చక్కటి గీతాన్ని విన్నారు. నేటిమాట కార్యక్రమంలో మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో తరువాయి భాగంగా న్యూస్ పేపర్ నాటికను వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్ గారు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
1: దయచేసి పేపర్ పట్టుకురా తల్లి.
2: అలాగేలేనా
1: దేవా, కనీసం న్యూస్ పేపర్ అయినా ఆనందంగా చదువుకునే భాగ్యాన్ని ఒసుగు తండ్రి.
2: నాన్నా, అమ్మ పేపర్లో ఏదో సీరియల్ని

0: సీరియస్గా చదివేసుకుంటోంది నాన్న.
1: మరి తమ్ముడు?
0: తమ్ముడేమో ఏవో పజిల్స్ చేసేసుకుంటున్నాడు.
1: నువ్వు పేపర్ అడిగావా?
0: అడిగానన్న, ఇద్దరూ కలిసి నన్ను తన్నినంత పని చేసి గదిలోంచి బయటికి తోసేశారు. నాన్న రా నాన్న అడుగుదాం.
1: వాళ్లతో యుద్ధం చేసే ఓపిక నాకు లేదమ్మా.
0: నాకు బోల్డ్ అంత ఓపిక ఉంది. పద నాన్న, యుద్ధం చేసైనా సరే పేపర్ సంపాదించేద్దాం.
1: అయితే యుద్ధ భేరి మోగిద్దామా తల్లి?
0: నేను రెడీ నాన్న.
1: మధ్యలో పారిపోకూడదు.
0: నువ్వా నేనా?
1: అమ్మో, ధైర్యంగానే ఉన్నావే, పదమ్మా.
0: ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్.
1: నీకు కూడా తల్లి లత. యుద్ధం నువ్వు ప్రారంభించు.
0: నేనా? వెంటనే అమ్మ హో బయటికి అనేస్తుంది నాన్న.
1: నన్ను మాత్రం అనదేమిటి?
0: అప్పుడు భర్తని గౌరవించాలని తెలీదా అని క్లాస్ పీకుతాను నాన్న.
1: జాగ్రత్త, నిన్నొకటి పీకుతుందేమో. దూరంగా ఉండి అడుగు.
0: నా జాగ్రత్తలో నేను ఉంటా గాని నువ్వు ప్రారంభించు నాన్న.
1: హలో ఉమా, ఆ పేపర్ కాస్త ఇస్తావా?
0: గట్టిగా అడుగు నాన్న.
2: ఏమిటి, మీ నాన్నను ఎగేస్తున్నావు? తన్నాలా ఏమిటి?
1: అన్నట్టు ఉమా, మీ అమ్మగారు ఫోన్ చేశారు.
2: అమ్మా, ఫోనా? అది మీకా? ఎందుకు చేసిందండి?
1: ఎందుకంటే అయ్యో పాపం.
2: అయ్యో పాపం అంటారేమిటండి? ఏమైందండి?
1: అంటే అది
2: అరే నసుకుతారేమిటి?
1: ఎలా చెప్పాలా అని.
2: అబ్బా, సస్పెన్స్లో పెట్టకండి, గాభరాగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి.
1: నా పేపర్ ఇస్తే చెప్తా.
2: అబ్బా, పేపరేనా? ఇదిగోండి
0: నాన్న, ఆ చింటూ గారి దగ్గర ఉన్న పేపర్ కూడా తెచ్చేస్తానన్న. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వరా పేపరు. నాన్న ఇదిగో మొత్తం పేపర్ తెచ్చేశా. పక్కనున్న పార్క్ వెళ్ళి హాయిగా చదువుకో.
1: నువ్వు బంగారం తల్లి.
2: ఏమండి, ఏరే మీ నాన్న?
0: ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా.
2: ఎప్పుడో వెళ్ళిపోయారా? ఆ వీధి చివర గబగబా నడుస్తుంది, మీ నాన్నే కదూ?
0: అబ్బా అమ్మా, అతను మన పాలవాడే.
2: పాలవాడా? నిజమే.
0: అమ్మా, నువ్వు పొయ్యి మీద ఏదైనా పెట్టావా?
2: అయ్యోయ్యో, పాలు పెట్టానే, మా బాగా గుర్తు చేసావే బంగారం.
0: అమ్మయ్యా, అమ్మ కూడా బంగారం అనేసింది.

0: అబ్బా, పార్కులో ఒక్కడూ లేడు. చల్లటి గాలి, తల్లి ప్రేమలా ఉంది. ఎంత హాయిగా ఉందో వాతావరణం. ఎటువంటి గోల ఘోష లేకుండా హాయిగా పేపర్ చదువుకుంటా. నాలాంటి సామాన్యుడికి పేపర్ హాయిగా మనసారా చదువుకోవడానికి ఈ పార్కులను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పొగడాల్సిందే.
1: అయ్యా అయ్యా,
0: అయ్యో, పూర్తిగా తెల్లారలేదు. నేను ఇంకా పేపర్ కూడా తెరవలేదురా, ఇంతలో వచ్చేసావా?
1: ఉదయాన్నే టీ నీళ్ళు పడక నాకు తలనొప్పి వచ్చేసిందయ్యా. బాబు బాబు, సాయం చేయండి అయ్యా.
0: అబ్బా, నాకు నీతో తలనొప్పి వచ్చేస్తుంది కానీ వెళ్ళు వెళ్ళు.
1: నా తలనొప్పి మరీ ఘోరంగా ఉందయ్యా.
0: అయితే ఏం చేయమంటావు? నీ తలగాని పట్టమంటావా?
1: అంతొద్దుగానండి అయ్యా, ఓ 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతానయ్యా.
0: ఏంటి, పదా?
1: అవునయ్యా, టీకి 5 రూపాయలు, బిస్కెట్ 5 రూపాయలు.
0: అలా ఎందుకు? 50 ఇస్తా, మసాలా టీ తాగి మజాగా కేకులు తిను.
1: అలాగంటారా? అయినా ఈ మసాలా టీను కేకులు పెద్దగా అలవాటు లేదండి. తలనొప్పి తగ్గుతుందో లేదో సరే పెద్దోళ్ళు చెప్పారు కదా, ఆ 50 కొట్టండి, సర్దుకుంటాను. మరి ఏటి చేస్తాం?
0: గోపు మీద కొట్టాలరా.
1: ఎవనండి?
0: మా గోపాలం గాండ్రా.
1: ఎందుకండి?
0: మాట మీద నిలబడినందుకురా.
1: ఏ మాట మీదండి?
0: మొన్నటికి అప్పిచ్చానులే.
1: ఎంతండి?
0: 100,000.
1: నచ్చే?
0: ఆ 100,000దేముందిలేరా. అది కాదు పాయింట్ ఇక్కడ. వాడు ఇవాళ ఉదయం 6 గంటలకి తెచ్చి ఇస్తానన్నాడు.
1: ఇచ్చినారండి?
0: ఇస్తే ఎందుకు తిడతానో చూడు. 7 అవుతోంది, ఇంకా రాలేదు వెధవ.
1: వచ్చేస్తారులేండి.
0: పాపం నువ్వేమో నిలబడిపోయావు, వీడేమో రావడం లేదు. మనుషుల్లో నిజాయితీ అడుగంటిపోతుందిరే.
1: అదంతా నాకెందుకు గానండి,

0: చెప్పింది అర్థం చేసుకున్నాను. నాయా అభి ఇచ్చేస్తే
1: ఎలారా, మా గోపాలం గారు రాలేదు కదా.
0: అంటే ఏటండి, అతగాడొచ్చి మీకు లచ్చెత్తేనే కానీ నాకు 50 ఇవ్వనేరా?
1: ఎలా ఇవ్వగలనరా, పర్సు తేలేదు కదా.
0: ఏటండి, పర్సు లేకుండానే వచ్చినారా?
1: మతిమరుపురా, మతిమరుపు. ఛీ, ఈ గోపాలం గారు
0: అయ్యా, ఇప్పుడు మీ జేబును 50 లేదా?
1: ఉంటే ఇందాకే ఇచ్చిండ్రా.
0: అయితే ఇప్పుడు ఏటంటారు
1: మరంతేరా,
0: బాబు? మనిద్దరికీ నామంగానిగా పనోడు చెప్తాను, చేస్తారా?
1: చెప్పు.
0: నా దగ్గర మరో చెప్పు ఉందండి, నా కూడా వచ్చేయండి, కలిసిమెలిసి అడుక్కుందాం.
1: ఏమన్నావు?
0: ఏటైనా అంటాను.
1: అయిపోయిందిరా నీ పని.
0: నా వెనకాల పరిగెత్తకు, పడితే నెగను. నచ్చట నచ్చ, పిచ్చోడు నాకు అగుపిస్తున్నానా ఏంట్రా?
1: చిచి, ఏం బతుకు, పేపర్ మనస్ఫూర్తిగా చదువుకోలేకపోతున్నాను. ఈ విధవ వదిలాడుగా, ఇక చదువుకుంటా. జపాన్లో భూకంపం, 1000 మంది మృతి. అయ్యయ్యో,
0: బజ్జీలాయ్ బజ్జీలాయ్ మిరపకాయ బజ్జీలాయ్. అయ్యా,
1: ఎవరో
0: మిరపకాయ బజ్జీలండి.
1: నాకొద్దు.
0: ఏడుగున్నాయండి,
1: వద్దని చెప్పానా?
0: అంటే ఇప్పుడే వేసామండి, ఫ్రెష్గా ఉన్నాయని.
1: ఫ్రెష్గా ఉంటే నువ్వే తిను.
0: నేను తింటే డబ్బులు మీరు ఇవ్వరు కదండి.
1: ఎడకొడంగా ఉందా, ముందెళ్ళెక్కడి నుంచి?
0: అంటే తాజాగా ఉన్నాయని.
1: అరే అబ్బాయి, అసలు ఇంత ఉదయాన్నే మిరపకాయ బజ్జీలు ఏ వెర్రోడైనా తింటాడ్రా?
0: ఎందుకు తినరండి? మా తాత ఉదయం నెగ్గానే పాతిక మిరపకాయ బజ్జీలు పళ్ళు తోకుండానే తినేసేవాడండి.
1: ఏంటి, పళ్ళు తోగకుండా తినేసేవాడా?
0: అలా తింటే గొప్ప బలమటండి. మా తాత 96 ఏళ్ళు, చేతికన్నాకుండానే బతికినాడండి. ఓ 4 మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ తురుమెట్టి ఇమ్మంటారా? మజాగా ఉంటుందండి.
1: మా జాగుంటదా, ఎవరికిరా?
0: తమరికేనండి.
1: అరే, నేను పేపర్ చదువుకోవాలరా, నన్ను వదలరా.
0: బజ్జీలు తింటా పేపర్ చదువుకోండయ్యా, సమ్మగుంటది.
1: నీకు నీ తాతకి సమ్మగుండొచ్చురా, నాకుండదు. నువ్వు పోరా నాయనా.
0: పోక మీ కాలబడి ఉంటానేటండి. గొప్ప బేరమే, ఉదయాన్నే సెత్తబోని బేరం. ఛీ,
1: ఎవరిని రాచి అంటున్నావు, మర్యాద తెలీదా?
0: అలాగైతే మీరు నన్ను అరే అనలేదేటండి.
1: అంటే నేను అరే అన్నానని నన్ను చీ అనేస్తావా?
0: సీ అంతాను, తేక్కరేగితే శంప పేల్చేస్తాను. తమాసాలేటి, కోనవు సేయుగానే నీతులు చెప్తున్నావు, నీతులు.
1: అరే మహాప్రభో, తప్పైపోయిందిరా,
0: అదిగో మళ్ళా రా.
1: తప్పైపోయిందండి. తమరు వెళ్ళండి సార్, నన్ను వదిలేయండి, పేపరు చదువుకుంటాను.
0: పేపర్ చదువు ఎవరిన దొరుకుతావు?
1: నన్ను వదిలే బాబు,
0: బజ్జీలు కొంటారా?
1: పర్సు మర్చిపోయానయ్యా.
0: ఏటి, ఖాళీ జేబీకి ఇంత బిల్డప్పా?
1: అంటే
0: సొట్టవేరం. చిచ్చి, బజ్జీలాయ్ బజ్జీలాయ్ మిరపకాయ బజ్జీలాయ్.
1: ఛీ, వెదవ బతుకు, కర్మ. తండ్రి, ప్రశాంతంగా పేపర్ చదువుకునే అవకాశాన్ని అనుగ్రహించు దేవా. ఏమిటి న్యూస్? ఛత్తీస్గఢ్లో చరిత్ర మర్చిపోలేని ఘోరం. ఏమిటో?
2: సార్, ఒక్క నిమిషం నాకు కేటాయించగలరా?
1: వచ్చేసావా? ఇంకా ఎవరూ రాలేదేమిటా అని అనుకుంటున్నాను, నువ్వు దిగబడిపోయావు.
2: అయ్యో, కోపంగా ఉన్నట్టున్నారు. 2 నిమిషాలు పక్కన నిలబడతాను, మీ కోపం తగ్గాక మాట్లాడతాను.
1: ఆహా, ఇంతకాలానికి నా మనసును గౌరవించి మాట్లాడేవాడు ఒక్కడు కనిపించాడు. సరే నాయనా, 2 నిమిషాలు వెయిట్ చేయి బాబు.
2: సరే సార్, ఎంతసేపైనా వెయిట్ చేస్తానండి.
1: మంచివాడివి, 2 నిమిషాలు.
2: హలో హలో సార్, సార్ సార్ ఎండి గారు వచ్చారా? అమ్మమ్మ, చంపేశారండి, ఇప్పుడే ఒక బకరం దొరికాడు.
1: ఆస్తి కోసమని దుర్మార్గంగా ముసలమ్మని ఉరితీసిన మనోడు. చీ చీ చీ చీ,
2: సార్
1: ఏంటయ్యా, అప్పుడే 2 నిమిషాలు అయిపోయాయా?
2: అంటే ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే మా ఎండి గారు ఈరోజు తొందరగా వచ్చాడండి.
1: మీ ఎండి అంటే?
2: సంతోష సౌలభ్య గృహస్థల విక్రయాన్ సంస్థ దొరగారు, సన్మార్గ దొరగారండి మా ఎండి గారంటే.
1: ఓర్ని, అంటే నువ్వు
2: సన్మార్గ దొరగారి దగ్గర నౌకరీ చేసుకుంటూ భార్యా పిల్లల్ని ఈ కరువు రోజుల్లో దీనంగా పోషించుకుంటున్న ఒక పేదవాణ్ణి కనికరించి తమరు.
1: స్థలం కొనాలా?
2: ఆహా, వరమిచ్చేశారు, సంతోషం సంతోషం.
1: వరం ఇవ్వలేదు బాబు, వివరం అడిగాను.
2: బాగా చెప్పారండి, ఇంకా చెప్పండి.
1: ఏం చెప్పంటావు బాబు, ప్రశాంతంగా పేపర్ చదువుకునే అవకాశం లేని చిన్న ఇంట్లో బ్రతుకుతున్న నేను ఎవరికీ దొరకకుండా ప్రశాంతంగా పేపర్ చదువుకుందామని

0: ఈ పార్కుకి తెల్లవారుతుండగా వస్తే.
1: సార్, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేశారేంటండి?
0: ఒకరా ఇతరా, ముష్టోడు మొదలుకొని మా మామగారి వరకు అందరూ నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళేనయ్యా.
1: అయ్యయ్యో, మీరు అంతలా బాధపడకండి సార్. అందరికీ బాధలు ఉంటాయండి, మీరు కాస్త ఎక్కువ బాధపడుతున్నారంటే.
0: నన్ను పేపర్ చదువుకొని.
1: తప్పకుండా సార్, చదువుకోండి సార్. అయితే మీకు మనశ్శాంతి కావాలంటే మా ప్లాట్ ఒక్కటి.
0: నమస్తే నారాయణ దాస్. నన్ను వదలకపోతే ఏం చేస్తానో నాకే తెలీదురా.
1: మంచి చెప్పా, వినకపోతే మీ కర్మ.
0: అవును కర్మే, మనిషిగా పుట్టడం, అందులోనూ న్యూస్ పేపర్ రోజు చదువుకోవాలనే ఆశతో పుట్టడం నిజంగా నా కర్మే. దేవుడా, ఎవడి జోలికి వెళ్లకుండా నా బతుకు నేను ప్రశాంతంగా బతుకుదావంటే కుదరటం లేదు నాయన. నన్ను కాపాడు తండ్రి. ఇంకెవరూ రాకముందే ఇదిగో ఈ గబగబా పేపర్ చదివేసుకోవాలి. చైనాలో వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్ల సంఖ్య 1000, మరణాల సంఖ్య 8000. అబ్బా తండ్రి, ఎంత ఘోరం. పేపర్ చదవడానికి కుదరకపోతేనే ఇంత అల్లాడిపోతున్నానే. అలాంటిది సొంత వారిని కోల్పోయిన వారి దుఃఖం ఏ స్థాయిలో ఉంటుందో ఏమిటో ఏమిటో ఈ జీవితం. తండ్రి, ఈ లోకాన్ని దీవించిన ఆయన.
2: హలో హలో సార్, ఏమిటి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు?
0: అది నా ఆత్మఘోషణ ఆయన.
2: మీ ఆత్మఘోషణ నాకు పని లేదు కానీ అగ్గిపెట్టుందా?
0: అగ్గిపెట్టే
2: అగ్గిపెట్టానండి, సిగరెట్ వెలిగించుకుంటాం కదా దాంతో, అది అగ్గిపెట్టండి. అగ్గిపెట్టా?
0: ఓ అదే, నా దగ్గర లేదు.
2: లేదా? అరే ఎందుకని?
0: ఎందుక, నాకు ఆ వెధవలవాట్లు లేవు గనుక.
2: వెధవలవాట్లా? అయ్యయ్యో, మీలాంటి వారి కోసమేనండి కన్యాస్వర్గంలో గిరీశం అలా వాపోయాడు.
0: ఏమని?
2: సరిగా నాకు గుర్తులేదు కానీ సుమారుగా ఇదే విను. ఖగపతి అమృతముతేగ భుగభుగమని పొంగి చొక్క భూమిని వాలెన్, పొగ చెట్టే జన్మించను పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్.
0: అంటే ఇప్పుడేంటి, నా దగ్గర అగ్గె పెట్టి లేదు గనక దున్నపోతై పోతానంటావా?
2: ఇప్పుడు దున్నపోతై పోరండి, వచ్చే జన్మలో అలా పుడతారంటున్నాను.
0: అడిగానా? నిన్ను అడిగానా?
2: ఏమిటండి?
0: నా వచ్చే జన్మ వివరాలు ఏమిటని నిన్ను అడిగానా?
2: అబ్బే లేదండి.
0: మరెందుకు చెప్పావు?
2: సరదాగా చెప్పాలనిపించి చెప్పా. తప్ప? అబ్బా అదేంటండి అలా కొట్టేశారు?
0: సరదాగా కొట్టాలనిపించింది, కొట్టా. తప్ప?
2: తప్పేం లేదండి.
0: అయితే పో. ప్రతివాడు బుర్ర తినేస్తున్నాడు.
2: నాలిక లాగేస్తుంది సార్, నిజంగా అగ్గిపెట్టలేదా?
0: అరే తంత,
2: నే పోతా.
0: ఛీ, ఆఖరికి దారిపోయేవాడిని కొట్టేసే దుస్థితికి దిగజారిపోయాను. వేదవ బతుకు, మనిషిగా పుట్టడం, అందులోనూ న్యూస్ పేపర్ రోజు చదువుకోవాలనే ఆశతో పుట్టడం నిజంగా నా కర్మే. వీడు వదిలాడుగా, గబగబా పేపర్ చదివేసుకుందాం. స్విట్జర్లాండ్లో భారీ భూకంపం. మన ల్యాండ్లో కాదుగా. ఏమిటది? ఏ ఏమిటది? ఏ ఎవరో నా పేపర్ని లాగుతున్నారు. ఏయ్, నా పేపర్ లాగుతున్నావేంటి?
3: మొత్తం పేపర్ని కాదు సార్, మధ్యలోని ఒకే ఒక్క పేజీ మాత్రమే, అంతే.
0: ఏంటి ఒక పేజీనా? నన్ను అడగక్కర్లేదా?
3: ఓసారి చదివి పక్కన పడేసే పేపర్ కూడా అడగాలండి.
0: ఏంటి చదివి పక్కన పడేస్తావా?
3: మరి ఇదేమైనా భారతమా భగవద్గీత సార్? చదివి దాచుకోవడానికి?
0: న్యూస్ పేపరే నాకు వర్తమాన భారతం, భగవద్గీతలు బాబు. నువ్వు లాక్కున్న కాగితాన్ని నువ్వు చదువుకో, మిగిలిన పేపర్నైనా నన్ను మనసారా చదువుకోని.
3: చదువుకోండి సార్, కానీ ఒక్క మాట
0: చెప్పు నాయన.
3: ఇష్టం ఉండొచ్చు కానీ అది భక్తిగా మారకూడదు సార్.
0: ఎందువల్ల? అది కూడా చెప్పు.
3: వివరంగా చెప్పలేను కానీ మీలాంటి భక్తుడే మీరు నాతో వాదిస్తున్న సమయంలో మీ పేపర్లో ముక్క చింపేసుకుంటున్నాడు చూసుకోండి.
0: ఏంటది పేపర్ని చింపేస్తున్నావు?
4: సార్ మరోలా అనుకోకండి, నేను సువాసనదేవికి పెద్ద ఫ్యాన్ అండి.
0: అయితే
4: ఆవిడ ఫోటో ఎక్కడ కనిపించినా తస్కరిస్తానండి.
0: నేను తిరస్కరిస్తే?
4: మరోలా అనుకోకండి, మిమ్మల్ని తన్నైనా సువాసనదేవి ఫోటోని మాత్రం తీసుకెళ్తానండి, అంత ఫ్యాన్ అండి.
0: తమరింత ఫ్యాన్ అని తెలియక బాధించారు. శుభ్రంగా మీకు కావలసినంత మేరకు చింపుకెళ్ళండి ఫ్యాన్ గారు.
4: అర్థం చేసుకునేందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు బాబు.
3: లోకం బొత్తిగా పాడైపోయింది సార్.
0: గమనించారా, నా డబ్బులతో నేను కొనుక్కున్న పేపర్ని చదువుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. మీరు తీసుకున్న పేజీ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా.
3: ఏది చదవడం ఇంకా మొదలుపెట్టింది?
0: అయ్యో ఇంకా మొదలుపెట్టలేదా? త్వరగా కానియండి
3: సార్.
0: ఏమిటి?
3: మీరు చా

0: అలా మంచివారండి.
1: తెలుసు, ఏం కావాలో చెప్పండి.
0: మరేం లేదండి, నేను నా కళ్ళద్దాలు మర్చిపోయి వచ్చాను.
1: అయితే
0: ఒక్కసారి మీ కళ్ళద్దాలు ఇస్తే టకటకా చదివేసి ఈ పేపర్ని మీకు ఇచ్చేస్తా.
1: ఏమిటి, నా కళ్ళద్దాలు ఇవ్వాలా? చచ్చినా నీకు నా కళ్ళద్దాలు ఇవ్వను. అసలు కళ్ళద్దాలు అడగడానికి నీకు బుద్ధి ఉందా?
0: పోదురు బడాయి, కళ్ళద్దాలకి బుద్ధికి సంబంధం ఏమిటి? మీకు మరీ మొహమాటం, కదలకండి.
1: అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావయ్యా?
0: అబ్బా కదలకండి, విరిగిపోతాయి.
1: ఇది చాలా దుర్మార్గం. ఇవ్వనంటే కళ్ళద్దాలు బలవంతంగా తీసుకుంటావా? మర్యాదగా నా కళ్ళద్దాలు ఆ పేజీ నాకు ఇచ్చే.
0: 10 నిమిషాలు సార్.
1: నేనేం చేయాలి మరి?
0: హాయిగా ప్రకృతి పిట్టల్ని పువ్వుల్ని తిలకించండి.
1: ఏంటి, నువ్వు నా పేపర్ని తీసేసుకొని నా కళ్ళద్దాన్ని లాగేసుకొని హాయిగా చదువుకుంటుంటే నేను ప్రకృతి పిట్టల్ని పువ్వుల్ని కాకుల్ని ఈగల్ని చూస్తూ ఉండాలా? రాయ్ చెప్తున్నా.
0: వద్దండి, ఈ వయసులో ఆవేశం పనికి రాదండి.
1: అది చెప్పడానికి నువ్వెవడ్రా?
0: అయ్యో, కళ్ళద్దాలు పేపర్ అలా లాగేసుకున్నారండి. అయ్యయ్యో, పేపర్ని అలా చింపేస్తున్నారండి.
1: నీ డొక్కని కాదు, ఈ సమాజం డొక్కని చింపలేక నా పేపర్ని, నేనే నా డబ్బులతో కొనుక్కున్న నా పేపర్ని చదువుకునే భాగ్యం లేని నేను నా న్యూస్ పేపర్ని నేనే నా చేతులతో చింపేసుకుంటున్నానరా బెదవ.
0: హై బీపీ ఉన్నట్టుంది, కొంపకి సరిగా చేరుతాడో లేదో పాపం.
2: మీరింతవరకు న్యూస్ పేపర్ నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ పివి రామ్గోపాల్, లత శ్రీమతి బిఎన్ పద్మిని, ఉమా కుమారి ఎన్ మణి, బిచ్చగాడు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, బజ్జీలవాడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, మూర్తి శ్రీ కె శివరాం ప్రసాద్, సోమరాజు శ్రీ కేవీఎండి ప్రసాద్, రాంబాబు శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు,
3: సువాసనాదేవి ఫ్యాన్ శ్రీ ఆర్ దేముడు నాయుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఇంతవరకు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో న్యూస్ పేపర్ నాటికను విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
5: హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
7: పర్సనల్ లోన్ ఆఫర్
8: మళ్ళీ నా, దీన్ని బ్లాక్ చేస్తున్నా.
7: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
8: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
9: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
8: మరి ఏం చేయాలి?
9: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రైడియండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
8: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
9: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రైడియండి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
10: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

అలల తీరంలో భానోదయం, పూలతోటలలో పుష్పవికాసం, పరిమళాల ఆవిర్భావ వేళ, ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది అంటారు స్వామి వివేకానంద. ఎస్, లైఫ్లో మనం అనుకున్నది సాధించడానికి చేసే ప్రయత్నంలో వెంటనే సక్సెస్ రాకపోవచ్చు, కానీ మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్ కోసం మనం ఎక్కువగా ఆలోచించకుండా, కొంచెం కూడా కేర్ చేయకుండా, దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా టైంతో పాటు కాన్ఫిడెన్స్తో మనం ముందుకు సాగుతూ ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది మన సొంతమవుతుంది. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మరొక చక్కటి గీతంతో.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు వింటున్నారు 102.5 FM రెయిన్బో సాగరిక. అయితూ అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనకి లైఫ్లో మనీ అనేటువంటిది అవసరమే. ఆ మనీని కనుక కోల్పోతే మన లైఫ్లో కొంత మాత్రమే కోల్పోయినట్టు. కానీ అన్నింటికన్నా మనకి ముఖ్యమైనటువంటిది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని కనుక మనం కోల్పోతే లైఫ్లో సర్వస్వాన్ని మనం పోగొట్టుకున్నట్టే. సో లైఫ్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక్కసారి గనుక మనం బట్టలు మార్చిపోతే మనం ఎక్కడ కూర్చోటానికైనా రెడీ అయిపోతాం. సో అలానే దేనికోసమైనా ఒకసారి గనుక మన క్యారెక్టర్ని వదులుకున్నాము అంటే ఇంకా దానిని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం. సో మనం లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన క్యారెక్టర్ని తగ్గించుకోవటానికి కానీ వదులుకోవటానికి కానీ ప్రయత్నించుకుంటూ ఉందాం, లైఫ్లో హ్యాపీగా ఉందాం. మరీ నాటి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మరొక చక్కటి గీతంతో.

0: మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్, టు ద బ్రేక్ఫాస్ట్ షో. మరి ప్రతిరోజు మనం వైద్యుల సలహాలను అయితే తీసుకుంటూ ఉంటాం. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి వాటి గురించి, మన ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దాని గురించి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు దేని గురించి ఎవరిని అడిగి తెలుసుకుందామంటే, గురక. ఈ గురక అనేటువంటిది చాలా మందిలో వయసుతో సంబంధం లేకుండా కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం. అయితే ఇది గురక నిజంగా సమస్య సాధారణమైనదా అని మనం భావించచ్చా, లేదా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా, వాటికి పరిష్కారాలు ఏంటి అనేటువంటి విషయాల్ని అడిగి తెలుసుకుందాం. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజుగారిని అడిగి గురక సమస్య గురించి తెలుసుకుందాం.
1: లిజనర్స్ అందరికీ నమస్కారం అండి. నేను ప్రొఫెసర్ డాక్టర్ రాజు కొత్తకోట, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ని. గురక అనేది చాలా సాధారణమైన లక్షణం, ప్రమాదకరం కాదని అపోహ ఉండేది. కానీ సుమారు 70% మందిలో ఇది ఓఎస్ఏ లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే ప్రమాదకరమైన వ్యాధికి సంబంధించిన లక్షణం అవ్వచ్చు. ఓఎస్ఏ జబ్బు నిద్రకు సంబంధించిన వ్యాధి. ముఖ్యంగా ఒక మోస్తారు లావుగా ఉన్న మగవాళ్ళకి, పొట్టిగా మరియు లావుగా మెడ ఉన్న వాళ్ళలో ఇది ఉండవచ్చు. ఈ వ్యాధి వరకు సరిగ్గా నిద్ర పట్టదండి. డీప్ స్లీప్లో గురక వల్ల నిద్రాభంగం కలుగుతుంది, దాన్ని ఎప్నియా అని అంటామండి. ఈ ఎప్నియాస్ రావడం వల్ల స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుందన్నమాట, సరిగ్గా కంటిన్యూస్ స్లీప్ ఉండదు, క్వాలిటీ నిద్ర రాదు. ఇప్పుడు ఏంటంటే ఒక రోజంతా మనం ఇదే నైట్ అంతా ట్రావెల్ చేసామనుకోండి ఏసీ కోచ్లో కూడా, నెక్స్ట్ డే ఖచ్చితంగా దాని క్వాలిటీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఈవెందో మీరు రాత్రి అంతా చక్కగా పడుకున్నా మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళరు, దాని ఇంపాక్ట్ తర్వాత రోజు పనిలో మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇలానే రోజు జరుగుతుందన్నమాట ఈ స్లీప్ అప్నియా పేషెంట్స్లో. దీనివల్ల నిద్రపోయాక కూడా బాడీ బ్రెయిన్ రిలాక్సేషన్ రాదు సరిగ్గా. పగటపూట మగతగా ఉండడం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇవన్నీ కూడా సరైన మందులు వాడుతున్నప్పటికీ, సరైన ఆహార నియమాలు పాటిస్తున్నప్పటికీ కూడా కంట్రోల్ పోతుందండి. శృంగార శక్తి పడిపోవచ్చు, నిస్సత్తువ, పనిలో ఏకాగ్రత లేకపోవడం, ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యాధిని స్లీప్ స్టడీ ద్వారా చాలా సులువుగా కనుక్కోవచ్చు. ట్రీట్మెంట్ కూడా చాలా సులభం అండి, ఏ మందులు వాడాల్సిన అవసరం లేదా సర్జరీ చేయాల్సిన అవసరం కానీ ఉండదండి. ఇది ఏంటంటే సిప్యాప్ థెరపీతో డే 1 నుండే మీకు కంప్లీట్ ఉపశమనం వచ్చేస్తుందండి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాల కోసం మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.
0: ఎస్, మరి మనం చాలా సింపుల్గా తీసుకునేటువంటి గురక వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా, మరి దాని ట్రీట్మెంట్ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి సమాచారాన్ని అందించడానికి డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజుగారికి ధన్యవాదాలు. ఎస్ ఫ్రెండ్స్, మరి నాటి మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్తో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయతో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: నీ స్నేహం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ని విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి పండుగల సీజన్ అయితే వచ్చేసింది కదా. మరి పండుగలు అనగానే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కనిపించేస్తూ ఉంటారు కదా. మరి ఈ పండుగలు అంటే స్టైల్తో పాటు ట్రెడిషన్ కూడా చాలా అవసరం కదా. మరి ఈ ట్రెడిషన్ అండ్ ఫ్యాషనబుల్ ఈ రెండు లుక్స్ ఒకేసారి కనిపించడం ఎలా? మరి ఈ పండుగలు అనేటువంటివి డిఫరెంట్ సీజన్స్, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్లో పండుగలు వస్తుంటాయి. మరి అలాంటి డిఫరెంట్ సీజన్స్లో కూడా మన లుక్ అనేటువంటిది ట్రెడిషనల్గా ఉంటూనే ట్రెండ్కి తగ్గట్టు ఫ్యాషనబుల్గా కనిపించాలి అనుకుంటూ ఉంటాం కదా. మరి అలా ఎలా సాధ్యమవుతుందో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పూజిత గారిని అడిగి తెలుసుకుందాం. మరి వెల్కమ్ చెప్పేద్దాం పూజిత గారికి మన ఎఫ్ఎం రెయిన్బోలో.
1: నా పేరు పూజిత. ఈ సమ్మర్ సీజన్లో ట్రెడిషనల్ లుక్ని మోడర్న్ ఫ్యాషన్ ట్రెండ్స్తో కలిపి ఎలా కొత్తగా స్టైలిష్గా కనిపించాలో నేను మీకు చిన్న టిప్స్ చెప్తానండి. యూజ్ చేసే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మన అవుట్లుక్ అనేది కనిపిస్తుంది. కాటన్, లినెన్ వంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ని ఉపయోగిస్తే సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ స్టైలిష్గా ట్రెండీగా కూడా కనిపిస్తారు. యూజ్ చేసే కలర్స్ని బట్టి కూడా మన అవుట్లుక్ అనేది చేంజ్ అవుతుంది. పేస్టిల్, వైట్, పీచ్, లైట్ బ్లూ లాంటి కలర్స్ యూజ్ చేయండి. ట్రెడిషనల్ శారీస్, కుర్తాస్, లెహంగాస్ వంటి అవుట్ఫిట్స్కి ట్రెండీ డిజైన్స్, స్టైలిష్ ఫుట్వేర్ అండ్ సింపుల్ జ్యువెలరీ యూజ్ చేయండి. అండ్ యూజ్ చేసే యాక్సెసరీస్

0: ని బట్టి కూడా చేంజ్ అనేది కనిపిస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ని కొంచెం ట్రెండీగా ఉండేవి యూజ్ చేయండి. అండ్ మనం చూస్ చేసుకునే హెయిర్ స్టైల్ని బట్టి కూడా మోడర్న్ టచ్ అనేది యాడ్ అవుతుంది. సో యూస్ కొంచెం మోడర్న్గా ఉండే కర్ల్స్ కానీ లేదంటే స్ట్రైటన్డ్ హెయిర్ కానీ మనం చూస్ చేసుకుంటే యూ విల్ గెట్ దట్ ఎలిగెంట్ లుక్ అండి. థ్యాంక్ యూ.
1: ఎస్, మరి పూజిత గారి వాయిస్లో మనం విన్నాం కదా ఎలా ఉంటే స్టైలిష్గా, ఎలాంటి డ్రెస్సెస్కి, ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి స్లీపర్స్, ఇవన్నీ మ్యాచ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా. మరి నాటి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మరొక చక్కటి పాటతో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ నుంచి కిరటం మాలకించు, ఆనందించు, అందరికీ పంచు.

లాహిరి లాహిరి లాహిరిలో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని విని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మీరు వింటున్నారు 102 MHz పే ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయ వలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎస్, మరి మనం ఉన్న ప్రోగ్రామ్ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో ప్రోగ్రాంలో స్వచ్ఛతా హీ సేవ అనే అంశంలో భాగంగా మనం మాట్లాడుకుందాం. ప్రతి జీవి జీవనానికి కూడా ప్రధానంగా మనకి కావాల్సింది నీరు. ఆ నీరు ఉంటేనే కదా మన జీవితం ఉంటుంది. ప్రకృతి ఒడిలో నుండి జాలువారిన ప్రతి వర్షపు చినుకును కూడా ఒడిసి పట్టుకుని మనం భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు వర్షం నీరు అనేటువంటిది వృధాగా వెళ్ళనివ్వకుండా మనం స్టోర్ చేయడం, అలానే భూగర్భ జలాలను పెంచడానికి ట్రై చేయడం లాంటి అంశాలపై మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపించాలి. అలానే బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది మనం ఇలా వాటర్ని, వర్షపు నీటిని సేవ్ చేయడం ద్వారా. అంతేకాకుండా వ్యవసాయానికి అవసరమైన నీరు కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇంకుడు గుంటల మీద, అలానే భూగర్భ జలాలను పెంచడానికి మనం తీసుకుంటూ ఉండాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. అది మనందరికీ కూడా తెలుసు. సో నీటిని నిల్వ చేయడం మాత్రమే కాదు, మన పరిసరాలలో ఉన్నటువంటి చెరువులు, బావులు అనేటువంటి వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యతే. స్పెసిఫిక్గా ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు అనేటువంటివి జరిగాయి కదా. మరి ఈ నవరాత్రుల పేరుతో, నిమజ్జనం పేరుతో మన చుట్టూ ఉండేటువంటి నీటి వనరులను మనం కలుషితం చెయ్యకుండా ఉండటానికి ట్రై చేద్దాం. అలా కలుషితం చేయటం వల్ల అందులో ఉన్నటువంటి జీవరాశులకు కూడా మనం ఇబ్బంది కలిగిస్తుంటాం. కాబట్టి నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి కూడా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. కాలుష్యరహిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈనాటి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మరొక చక్కటి గీతంతో.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ ని విన్నారు కదా చందమామ మూవీ నుంచి. మరి మీరు ఈ సాంగ్స్ ని వింటున్నారు 102.5 FM రెయిన్బో సాగరికాలో. ఎస్, మరి ఓన్లీ ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వైజాగ్ లో మాత్రమేనా అంటే కానీ కాదు. మరి శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రిలో కూడా మన ఎఫ్ఎం ప్రసారాలను వినవచ్చు. ఎలా అంటారా, శ్రీకాకుళంలో 102.7 MHz పై, కాకినాడలో 100 MHz పై, అలానే రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీస్ లో మనం ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం ప్రసారాలన్నింటినీ కూడా విని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి నాటి మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం మరొక సాంగ్ తో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు.

క్లాసిక్ ట్రాక్ అయినా ఫాస్ట్ బీట్ అయినా సూదింగ్ సౌండ్ తో వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102 మీరు వింటున్నారు. ఎస్, మరి ఇలా మీకు నచ్చినటువంటి సాంగ్స్ అన్నింటినీ కూడా వినాలి అనుకుంటున్నారా? ఎస్, మరి మీకు నచ్చే మీరు మెచ్చే సాంగ్స్ అన్నింటినీ కూడా వినిపించేస్తోంది పాటల పల్లకి కార్యక్రమం. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చినటువంటి సాంగ్ డీటెయిల్

అన్నిటినీ కూడా టైప్ చేసి 6304767436 అనేటువంటి నెంబర్ కి కనుక టైప్ చేసి పంపించేస్తే మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ అన్నిటిని వినిపిస్తుంది. ఎఫ్ఎం రెయిన్బో 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరట, మాలకించు, ఆనందించు, అందరికి పంచులో మీకు నచ్చిన సాంగ్స్ అన్నిటిని విని ఎంజాయ్ చేయొచ్చు. మరి నెంబర్ ఫాస్ట్ గా చెప్పేశాను అనుకుంటున్నారా, మరొక్కసారి స్లోగా మీ అందరికోసం చెప్తాను. 6304767436 అనేటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసేసండి మీకు నచ్చిన సాంగ్స్ అన్నిటినీ వినండి మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ పాటల పల్లకి కార్యక్రమంలో. మరి ఈనాటి మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

మీకు నచ్చే మీరు మెచ్చే పాటలను మీకోసం వినిపించే కార్యక్రమం పాటల కలెక్ట్ కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz FM రెయిన్బో సాగరికాలు. ఎస్, మరి మా కోసం కూడా సాంగ్ వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. సెగా మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డాన్ నుంచి. మరి మీరు కోరుకుంటున్న పాట వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీ మనసు దోచే మధుర గీతాలతో మైప్రపిస్తోంది 102 మెగాహెర్ట్స్ పే ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మీకు నచ్చిన సాంగ్స్ ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి మా కోసం కూడా సాంగ్ ని వినిపించండి అంటూ పాటల పల్లకి ప్రోగ్రామ్ కి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం. ప్రియమైన నీకు మూవీ నుంచి మా కోసం సాంగ్ వినిపించండి అంటూ లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీరు కోరుకున్న సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టేట్ యూనియన్ బ్లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

మీరు మెచ్చే మాటలు, వినుసుంపైన మాటలు వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది అలరించి కిరట మాలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి మనమున్న ప్రోగ్రాంలో మా కోసం సాంగ్ వినిపించండి మజ్ను మూవీ నుంచి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రమణ సీతమ్మ. నాగులాపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే మా కోసం తాజ్మహల్ మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాల నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మీరు కోరుకుంటున్న సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ట్రాక్ అయినా ఫాస్ట్ బీట్ అయినా సూదింగ్ సౌండ్ తో వినిపించి ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102 రెయిన్బో ఎఫ్ఎం ని వింటున్నారు. 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికాల్లో. ఎస్, మరి ఈ ప్రసారాలను శ్రీకాకుళంలో 102 మెగాహెట్స్ పై, అలానే కాకినాడలో 100 మెగాహెట్స్ పై, రాజమండ్రిలో 102.9 మెగాహెట్స్ పై కూడా వినవచ్చు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను. మరి మీరు వింటున్నారు 102 మెగాహెట్స్ పై పాటల పల్లకి కార్యక్రమాన్ని. మరి పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ మీకోసం వస్తోంది దళపతి చిత్రం నుంచి ఈ పాట.

0: मांडवाल और मेरे साथ है शाबाब अहमद. हमें दीजिए इजाजत, जुड़ेंगे आपके साथ सुबह 10:30 बजे एक बार फिर से. थैंक यू.
1: एशियन गेम्स 2026 आईची नगोया.
2: ఇంతవరకు జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ తాజా సమాచారాన్ని విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పే ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఎస్, మరి మనమున్న ప్రోగ్రాంలో మా కోసం సాంగ్ వినిపించండి యమదొంగ చిత్రం నుంచి అంటూ మనకి మెసేజ్ చేశారు చిత్తూరు నుండి బాలసుబ్రహ్మణ్యం రాజు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

మీరు మెచ్చే మాటలు వినసొంపైన పాటలతో మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఎస్, మరి మా కోసం కూడా సాంగ్స్ వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. సుజాత నగర్ నుంచి మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు బృందావన వాసులంతా కూడా. రవి, రాజేష్, లక్ష్మణ్, జ్యోతి, పావని, ప్రసన్న, రాధిక, చందు వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ముకుంద మూవీ నుంచి మా కోసం సాంగ్ వినిపించండి అంటూ. మరి తప్పకుండా మరి మీరందరూ కోరుకుంటున్న ఈ బ్యూటిఫుల్ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. అల్లరి కిరటం మాటల జోరు ఎఫ్ఎం రెయిన్బోలో పాటల హుషారు కొనసాగుతూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: మీ మనసుకు హత్తుకునే మధురగీతాలను మీకోసం వినిపించే కార్యక్రమం పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలో. మరి అలానే మాకు నచ్చినటువంటి మా మధురగీతమైన ఇందిరా చిత్రం నుంచి సాంగ్ ని వినిపించండి అంటూ మనకి మెసేజ్ చేశారు పాపే రాజుపాలెం నుంచి నగేష్, పావని, ఆశ్రిత రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ గీతం మన ఎఫ్ఎం రెయిన్బో శ్రోతలందరి కోసం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక విత్ యువర్ అల్లరి కిరటం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని వింటారు అతిథి. బి విజయప్రసాద్ రెడ్డి గారు భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, పరిచయకర్త శ్రీ ఎన్ మణిగారు. ఈనాటి మన కార్యక్రమంలో తదుపరి గీతం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం సాంగ్ వినిపించండి. సమరసింహారెడ్డి నుంచి సాంగ్ అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు జయలక్ష్మి బెంగళూరు నుంచి. తప్పకుండా మరి మీరు కోరుకుంటున్న ఈ రాకింగ్ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో.

మీకు నచ్చే పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను వైజాగ్ లో మాత్రమే కాకుండా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి లో కూడా వినవచ్చు. మరి ఆకాశవాణి విశాఖపట్నం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్ పై, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ పై, అలానే రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్ పై వినవచ్చు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను. మరి ఈనాటి మన కార్యక్రమాల్లో మీకు నచ్చే, మీరు మెచ్చే పాటలను వినాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయడమే. మరి వాట్సాప్ నెంబర్ ఏ నెంబర్ కి మెసేజ్ చేయాలి అనుకుంటున్నారా? మరి నెంబర్ ఏంటి అంటే 6304767436 అనేటువంటి నెంబర్ కి మెసేజ్ చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఫేవరెట్ సాంగ్స్ అన్నింటినీ కూడా వినవచ్చు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో పాటల పల్లకి కార్యక్రమంలో. మరి ఈనాటి మన కార్యక్రమంలో 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని వింటారు. విజయవాడ కేంద్రం నుంచి అతిథి బి విజయప్రసాద్ రెడ్డి, భీమిలి డివిజన్ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయకర్త శ్రీ ఎన్ మణిగారు. మరి ఈనాటి మన ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలను వింటున్నారు 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. మరికొద్ది క్షణాలలో విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం వింటారు.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమనిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి.
2: నమస్తే.
1: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
2: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతులు

0: గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపినే మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేశాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పదంలోనే సాగుతుంది.
1: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
0: సవాళ్లు లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2022 సంవత్సరానికి. అయినప్పటికి కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్లు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువు చేయాలి. చేరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం 18.5% గ్రోత్ ని మనం 25 వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
0: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావలసిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ గా విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయిచాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకుని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి. ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలా, ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 2 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులు ఒక భరోసా వచ్చింది, రైతులు ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు గాని, అసలు వర్షాలు లేకపోవడం వల్ల గాని, లేదా చీడపీడల వల్ల గాని పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివల్ల రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ను రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదే విధంగా ఒకసారి రైతు పంట రుణం తీసుకోలేదు కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్ కి, డైరెక్ట్ రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్, ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్ లో ఫిల్అప్ చేసి పెడితే గనక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్పైర్ చేసుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే పంటల పంటకి చాలా మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటుంది. జరిగినప్పుడు అంటే ఒకేసారి నీళ్ళు గాలి వేసి మొత్తం కాయలు కాలిపోతాయి, వడల వాళ్ళ కాయలు కాలిపోతాయి, లేదా అక్కడ చెట్లు పడిపోతాయి. ఇలాంటప్పుడు కూడా వారికి ఆరోగ్యంలో ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూత ఇస్తుంది, పంట నష్టపోతే దానికి ప్రోత్సహిస్తుంది. ప్రధానమంత్రి కృషి సంచయ యోజన.

0: పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం, అదేవిధంగా తుంపర సేద్యం, స్ప్రింక్లర్స్ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, తుంపర సేద్యం, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర సేద్యం అనేది ఏదైనా ఫీల్డ్ క్రాప్స్ ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ద్వారా రైతులకి ఎస్టీ ఫార్మర్స్ కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధార రైతుకి గుర్తింపిచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్గా దానికి ప్రయారిటీ బేసిస్లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు, ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో ఒక చీడపీడలు వచ్చాయి లేకపోతే ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అయితే అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డెస్టినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొండ దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొండ దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15-20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునే కాకుండా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం, డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం.

0: ఇవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారంగా. ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలలో ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషనా ఆఫ్లైన్ అప్లికేషనా. సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్ లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోనికి వెళ్లేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్ లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్ ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికి ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతో పాటు ఇప్పుడు ఏం వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలి లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువు అవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది కానీ ఇవి చేరువు అవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనక ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది. అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది, అది దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి గానీ వ్యవసాయదారులకు గానీ ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జిఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్ లో జిఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి. ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకు రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్ లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్ గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఎంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మా. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు ఇది కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటిపారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది. ఇంకా

0: లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్ గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత తన రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి. న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
1: చిరుధాన్యాలు
0: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్ గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తేనే కొంత మార్పుకి మనం తీసుకెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెరగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకి ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటి పారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువ చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది, నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువ చేస్తే, యాంత్రీకరణ, ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనామ్ మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్ మార్కెటింగ్ అని. ఆన్లైన్ లోని రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈయన మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువ చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులను ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశం ఇంకా పెడితే 2-3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది, అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్ లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించి, వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలంలో అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్ గా ఏ ఉద్యోగం చేసినా తినడానికైతే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత, దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ

0: వ్యవసాయ శాఖకి వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
1: ఖచ్చితంగా మనం టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా అచీవ్ అవుతామండి.
0: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
1: వికసిత్ భారత్లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్. ఒక పక్క ఎన్ఆర్జీఎస్సీ ప్రోగ్రెస్ అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
0: జనరల్ గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు, మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు, మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
1: చాలా మంచి ప్రశ్న. అది మాత్రం యాక్చువల్గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే. ఎప్పుడు ఎక్కడైనా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే. సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది మీరు అన్నారు కదా, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటే అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఈ వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భారీ భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి. కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
0: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
1: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొత్ ఇవ్వాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడట్లేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మనం పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో, ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
0: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
1: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయ విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని విన్నారు.

వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ పాటల పల్లకి, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో. ఎస్, మరి మనమున్న ప్రోగ్రామ్ లో మా కోసం సాంగ్ వినిపించండి జయం మూవీ నుండి అంటూ మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టిక్ యూన్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం. అల్లరి కిరటం మాటల చోరు ఎఫ్ఎం రెయిన్బోలో పాటల హుషారు కొనసాగుతూనే ఉంటుంది. స్టిక్ యూన్ అండ్ లాక్.

0: फिलहाल हमें दीजिए इजाजत, गुड बाय।
1: एशियन गेम्स 2026 आईजी नगोया।

0: మీకు నచ్చే మీరు మెచ్చే పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ పాటల పల్లకి. మరి పాటల పల్లకి ప్రోగ్రామ్ లో మా కోసం కూడా మాకు నచ్చిన సాంగ్ వినిపించండి, రాజశేఖర్ నటించినటువంటి మా అన్నయ్య మూవీ నుండి సాంగ్ వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండిగొల్లపాలెం నుండి నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. దానికన్నా ముందుగా మన ఎఫ్ఎం రెయిన్బోలో తీసుకుందాం చిన్న కమర్షియల్ బ్రేక్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

గలగలా మాటలు కిలకిలా పాటలతో మిమ్మల్ని అలర్పిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఎస్, మరి మనమున్న ప్రోగ్రామ్ లో మా కోసం స్టాలిన్ మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాయి ఎలమంచుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ రాకింగ్ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎస్ లిజనర్స్, మరి మన లిజనర్స్ అందరూ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్తో ఒక ఫాస్ట్ బీట్, ఒక స్లో స్లో సాంగ్, ఒక మెలోడీ అలా రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఒక ఫాస్ట్ బీట్ వెంటనే ఒక మెలోడీ వస్తూ మన జోష్ని అలా పెంచుతూ మరొక మూడ్లోకి తీసుకువెళ్తూ మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎస్, మరి అలానే ఇప్పుడు ఒక ఫాస్ట్ బీట్ వచ్చింది కదా, మరి నెక్స్ట్ అలానే ఒక మెలోడీని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రాణం చిత్రం నుండి మా కోసం సాంగ్ వినిపించండి అంటూ సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్, మరి ఆల్రెడీ ఒక 1 అవర్ నుంచి ఇదే ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అదే ట్రెండ్ని కంటిన్యూ చేసేద్దాం మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరీటం.

ఎస్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రాంలో చాలామంది మాకోసం కూడా సాంగ్స్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేశారు. మరి వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. కళ్యాణ్ రాముడు మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ మీనా పాపారావు ఆరిపాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే మాకోసం కూడా సాంగ్ వినిపించండి శుభోదయం అంటూ రిక్వెస్ట్ చేశారు. ఆనంద్ కుమార్, కృష్ణవేణి, నవీన్, కళ్యాణి, కృష్ణారావు వీళ్ళంతా కూడా బీసీ రోడ్ గాజువాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకోసం కూడా సాంగ్ వినిపించండి ఇరుముడి మూవీ నుంచి అంటూ రేడియో అభిమాని సుబ్రమణి అంటూ పెత్తనపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు. అలానే బలగం చిత్ర నుంచి సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేశారు. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీవాణి, సౌమ్య వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. అలానే మాకోసం కూడా వినిపించండి.

అంటూ శ్రీదేవి, లాస్య, నిఖిత జిన్నా విలేజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అలానే ప్రాణం చిత్ర నుంచి సాంగ్ అయితే కావాలి అంటూ మనకి మెసేజ్ చేశారు. రమణారావు అరవింద్ లక్ష్మీ ప్రసన్న రిక్వెస్ట్ చేశారు. మనవారు శంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష రిక్వెస్ట్ చేశారు. రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి అఖిల్ వర్మ, అర్జున్ వర్మ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు సాంగ్ కావాలి అంటూ. నెక్స్ట్ గోపాలపట్నం నుంచి నినుకోరు మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ శశికళ మనకి రిక్వెస్ట్ చేశారు. ఇంకా చాలామంది కూడా మన ప్రోగ్రాంలో సాంగ్స్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఆవారా మూవీ నుండి సాంగ్ కావాలి అంటూ మందార పువ్వు అనేటువంటి సాంగ్ కావాలి అంటూ మెసేజ్ చేశారు, బట్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. ధర్మచక్ర మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ మూర్తి చిన్నవాళ్తేరు నుంచి మెసేజ్ చేశారు. అలానే పడిపడి లేచే వయసు మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ మహేష్ మెసేజ్ చేశారు. ఇంకా మా కోసం కూడా సాంగ్ వినిపించండి అంటూ శ్రీనివాసరావు రాజలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీరందరూ కోరుకున్నటువంటి సాంగ్స్ ప్లే చేయడానికి టైం లేని కారణంగా మాత్రమే ప్లే చేయలేదు. అలానే మా కోసం కూడా సాంగ్ వినిపించండి శతమానం భవతి మూవీ నుంచి అంటూ వెంకటరత్నం, గణేష్ వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్నట్టు వీరందరి కోసం కూడా వచ్చేస్తోంది ఈ బ్యూటిఫుల్ సాంగ్ మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో.

ఎస్ ఫ్రెండ్స్, మరి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు అన్ని పాటల పల్లకి కార్యక్రమంలో విని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఎస్, మరి మనం ఎంటర్ అయిపోయాం 11 o'clock అయిపోగానే మాధురిమ అనేటువంటి కార్యక్రమంలోకి. మరి మాధురిమ కార్యక్రమంలో ఒక్క జనరేషన్లోవి మాత్రమే కాదు, 1960s నుంచి 1990s వరకు ఉన్నటువంటి రాకింగ్ సాంగ్స్ అన్నీ కూడా మీకోసం వినిపించడం జరుగుతుంది. మరి అందులో 5 సాంగ్స్ ఈరోజు మన ప్రోగ్రాంలో ఏమి కార్యక్రమంలో వింటాము సాంగ్స్ అనేటువంటి వాటిని వినిపిస్తున్నాను మీకు మాధురిమలో. పాట ఒక్కటిగా మూగ మనసులు చిత్రణించేస్తోంది ఈ సాంగ్.

ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 గా మీ ముందుకు వస్తుంది మూగ మనసుల చిత్రం నుంచి గోదావరి గట్టుంది అనేటువంటి ఈ రాకింగ్ సాంగ్. అలానే సాంగ్ నెంబర్ 2 గా మీ ముందుకు వస్తుంది అంతులేని కథ చిత్రం నుంచి ఈ సాంగ్.

ఎస్, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అంటూ అంతులేని కథా చిత్రం నుంచి 1970లో వచ్చినటువంటి ఈ సాంగ్ నెంబర్ 2గా మీ ముందుకు వస్తోంది. మరి సాంగ్ నెంబర్ 3గా మీ ముందుకు వస్తోంది పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఈ రాకింగ్ సాంగ్.

ఎస్, కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో అంటూ సాంగ్ వస్తోంది. 1980స్లో వచ్చినటువంటి పసివాడి ప్రాణం చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 3గా మీ ముందుకు వస్తోంది. ఇక సాంగ్ నెంబర్ 4గా అల్లుడు గారు చిత్రం నుంచి ముద్దబంతి పువ్వులు అనేటువంటి సాంగ్ వస్తోంది. మరి సాంగ్ నెంబర్ 5గా ఆదిత్య 369 మూవీ నుంచి ఈ సాంగ్ వస్తోంది మీకోసం సాంగ్ నెంబర్ 5గా.

ఎస్, మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి మీకు నచ్చినటువంటి సాంగ్స్ ఏంటి అనేటువంటిది చెప్పాలి అనుకుంటే మీరు సాంగ్ నెంబర్ ముందు టైప్ చేసి తరువాత మాత్రమే మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేయండి. అప్పుడైతే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అప్పుడు మీ నేమ్ కూడా అనౌన్స్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఫస్ట్ ఫస్ట్ సాంగ్ నెంబర్ టైప్ చేసి అప్పుడు మాత్రమే మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టైప్ చేసి పంపించాల్సిన నెంబర్ 6304767436 నెంబర్కి మెసేజ్ చేసి. మరి ఇప్పుడు మీ అందరి కోసం వస్తోంది మాధురి మా కార్యక్రమంలో గోదారి కట్టుంది అనేటువంటి ఈ సాంగ్. మరి ఈ సాంగ్ ని ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. సాంగ్ నెంబర్ 1 మా కోసం వినిపించండి అంటూ మనకి మెసేజ్ చేశారు సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాలెం నుండి మెసేజ్ చేశారు. మరి అలానే కొవ్వూరు నుండి సత్యరెడ్డి పసలపూడి మెసేజ్ చేశారు పసలపూడి నుండి. నెక్స్ట్ అలానే మా కోసం సాంగ్ నెంబర్ 1 ని ప్లే చేయండి అంటూ తాడేపల్లిగూడెం నుంచి సహస్ర, ఖచిత్, పవన్, గోపాల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే మూసాపేట నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాయ్ మూసపట్ట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇదే సాంగ్ నెంబర్ 1 మా కోసం కావాలి అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇదే సాంగ్ నెంబర్ 1 కోసం మురహరి, యశోద, జానకి, రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 రిక్వెస్ట్లన్నీ వినేసాం కదా, మరి ఇంకా మా కోసం కూడా వినిపించండి అంటూ రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ నాగ, సౌజన్య, అజయ్ బాబు, ధీరేంద్ర, మహేర్ బెంగళూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో మధురమ కార్యక్రమంలో సాంగ్ నెంబర్ 1 గా.

సుశీలా గారి గానంలో కేవి మహాదేవన్ గారు సంగీతం అందించిన చక్కటి గీతాన్ని విన్నాం కదా. ఎస్, మరి ఇప్పుడు మన ప్రోగ్రాంలో మధురిమలో అంతులేని కథ చిత్రం నుంచి కళ్ళలో ఉన్నదేదో అనేటువంటి సాంగ్ అని మాకోసం వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే ఇదే సాంగ్ మాకోసం కూడా అంటూ ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. శివరామకృష్ణ మెసేజ్ చేస్తున్నారు రేస్ భవానిపాల నుంచి. ఓకే, తప్పకుండా మరి మీరందరూ కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది ఎంఎస్ విశ్వనాథ్ గారి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారు రాసిన, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో. మరి ఇది సాంగ్ని మాకోసం కూడా వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి వీరంతా కూడా వనపర్తి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు.

మీరు వింటున్నారు మధురిమా కార్యక్రమాన్ని 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలు. ఎస్, మరి 1980లో చక్రవర్తి గారు సంగీతం అందించినటువంటి పసివాడి ప్రాణం చిత్రంలో వేటూరి గారు రాసినటువంటి కాశ్మీరు లోయలో అనేటువంటి సాంగ్కి ఎస్పి బాలు గారు, జానకి గారు గానాన్ని అందించినటువంటి ఈ సాంగ్ మాకోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వైవి గిరి శ్యామల, టీచర్స్ కాలనీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 3 ఇది పాట మాకోసం కూడా అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు నాగేశ్వరరావు, మంగరత్నం, నిరీష, నిర్మల, కార్తీక్. ఎస్ ఫ్రెండ్స్, మరి మన ప్రోగ్రాంలో ఒక్కొక్క పాటని ఒక్క పాట మాత్రమే రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి అలానే సాంగ్ నెంబర్ 3ని వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీనివాసరావు, రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సాంగ్ నెంబర్ 3 మాకోసం కూడా అంటూ ఆర్పిపేట నుంచి సత్యనారాయణ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సాంగ్ నెంబర్ 3 మాకోసం కూడా అంటూ లక్ష్మి, ఆరిలోవ, బాలాజీ నగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. వెంకటరమణ, కూరుడు విలేజ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 3 కావాలి అంటూ. మరి ఈ పాట మాకోసం కూడా వినిపించండి అంటూ వేపగుంట నుండి లత, ధనుంజయ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 3 మాకోసం వినిపించండి అంటూ. మరి ఇదే పాటని మాకోసం కూడా వినిపించండి అంటూ జరిపోతుల పాలన నుంచి బుచ్చయ్య కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు హన్మకొండ నుంచి. మరి ఈ పాటనే నారాయణపేట నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్ రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 3 మాకోసం కూడా అంటూ. ఎస్ ఫ్రెండ్స్, మరి కేవలం ఒక్క పాట మాత్రమే మీరు రిక్వెస్ట్ చేయాలి, ఒక్క పాటకి మాత్రమే మీ పేర్లు చదివి వినిపించడం జరుగుతుంది. దయచేసి పదే పదే మీ పేర్లు పంపించొద్దు, ఒక్క సాంగ్ని మాత్రమే రిక్వెస్ట్ చేయండి. ఎస్, మరి ఈ పాట మాకోసం కూడా అంటూ అడిగిన వారందరి కోసం కూడా వస్తోంది పసివాడి ప్రాణం చిత్రం నుంచి కాశ్మీరు లోయలో అనేటువంటి ఈ సాంగ్.

మధురిమ కార్యక్రమాన్ని వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. 1990లో కేవీ మహాదేవన్ గారు సంగీతం అందించినటువంటి అల్లుడు గారు చిత్రంలో ముద్దబంతి పువ్వులు అనేటువంటి సాంగ్ని వినిపించండి మా కోసం అంటూ మన్ని రిక్వెస్ట్ చేస్తున్నవారు సిహెచ్ ప్రసాద్, సాయి, చైతన్య, లక్ష్మి, నిత్య, రేహాన్షి, ప్రవల్లిక, ఈస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే మా కోసం కూడా అంటూ చింతలపూడి రాంబాబు, అప్పారావు, ఆనందలక్ష్మి, కంచరవీధి, చెంగుల్రావుపేట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ కామేష్, రాజా, కళ్యాణ్, ధనుష్, కౌశిక్, భావన, సాహితి, సునంద వీరంతా కూడా సాయి అపార్ట్మెంట్స్ ఎంబీపీ కాలనీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ బాలసుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ డిఎస్ఎన్ మూర్తి ఇసుకతోట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే శ్రీకాకుళం నుండి కుమారి శ్రీను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరి కోరిక మేరకు మనందరం ఇప్పుడు వినేద్దాం. సాంగ్ నెంబర్ 4ని మా కోసం కూడా అంటూ కుమార్, చంద్రిక, చరణ్, దిలీప్, బుజరాజు, పాలెం, రెడ్డి, వీధి, రామాలయం ఎన్ఐడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరి కోసం ఇప్పుడు వచ్చేస్తోంది అల్లుడు గారు చిత్రం నుంచి ఈ పాట.

మధురిమ కార్యక్రమంలో సాంగ్ నెంబర్ 5 మా కోసం కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రవి, భారతి, లక్ష్మి, నాగబాబు, శకుంతల, శ్రీరవి దొండపత్తి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, 1990లో ఇళయరాజా గారు సంగీతం అందించినటువంటి ఆదిత్య 369 మూవీలో బాలు గారు, జానకి గారు పాడిన ఈ గీతంతో మన మధురిమ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేద్దాం. అలానే 11:30 మన ఎఫ్ఎం రెయిన్బోలో జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ తాజా సమాచారాన్ని వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పే ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించి కిరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మనం ఎంటర్ అయిపోయిన ప్రోగ్రామ్ ఏక చిత్ర గానం. మరి

లో జయంత్ సి పరాంజి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు గారు నిర్మించిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీయే ప్రేమించుకుందాం రా. మరి ఈ మూవీలో వెంకటేష్, అంజల జవేరి ప్రధాన పాత్రలు పోషించారన్నమాట. మరి ఒక లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా 1997 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ టైంలో. ఎస్, మరి ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ మూవీలో ఒక చక్కటి గీతం మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ ఏకచిత్రగానం. మరి ఏకచిత్రగానం కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz FM రెయిన్బో సాగరికాలు. ఏకచిత్రగానం కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం ప్రేమించుకుందాం రామూవీ డీటెయిల్స్ ని తెలుసుకుంటున్నాం. మరి సురేష్ ప్రొడక్షన్ లో వచ్చినటువంటి ఈ మూవీకి కథని అందించారు దీనరాజ్ గారు, అలానే పరుచూరి బ్రదర్స్ సంభాషణలు స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించారు పరుచూరి బ్రదర్స్ అన్నమాట. మరి ఈ మూవీలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఎవరు అని చెప్పుకోవచ్చు అంటే విలన్ గా నటించినటువంటి జయప్రకాష్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీలో ఈయన రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ తో అందరినీ అట్రాక్ట్ చేశారు. మరి ఆ పాత్రకి రాయలసీమ స్లాంగ్ అయితే బాగుంటుంది అని పరుచూరి బ్రదర్స్ ని ఒప్పించింది కూడా ఆయనే. మరి ఆ స్లాంగ్ కోసం కర్నూలు, నంద్యాల ప్లేసెస్కి వెళ్ళి అక్కడ టీ షాప్స్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా మాట్లాడుతున్నారో వాటిని రికార్డ్ చేసుకుని మరి నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసేవారట. మరి ఆ రాసిందంతా మళ్ళీ తీసుకువెళ్ళి పరుచూరి బ్రదర్స్కి చూపించి వాళ్ళు రాసినటువంటి డైలాగ్స్ని మళ్ళీ ఈ సీమ భాషలోకి కన్వర్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసేవారట జయప్రకాష్ రెడ్డి గారు. మరి అంత కష్టపడ్డారు కాబట్టి ఆ మూవీతో రాయలసీమ స్లాంగ్ అనగానే ఇప్పటికీ కూడా మనందరికీ గుర్తొచ్చేటువంటి వ్యక్తి జయప్రకాష్ గారే అనేంత పేరు సంపాదించుకున్నారు ఆ మూవీతో. సక్సెస్ అందరికీ అంత ఈజీగా రాదు కదా, కానీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినప్పుడు వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. ఎస్, మరి ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ని విన్న తర్వాత. వినడి వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఎస్ ఎగ్జాక్ట్లీ. మరి ఈ మూవీలో వెంకటేష్ అంజలా జవేరి కాంబినేషన్ చూస్తే అందరికీ చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా. మరి యాక్చువల్గా ఫస్ట్ ఈ మూవీలో హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ని అనుకున్నారట, కానీ అప్పటికి ఐశ్వర్యరాయ్ గారికి పెద్దగా ఫేమ్ లేకపోవడంతో ఆవిడ్ని కాస్త పక్కన పెట్టి ఆ ప్లేస్లోకి మన హీరోయిన్ అంజలా జవేరి గారిని తీసుకొచ్చారట. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టిట్యూన్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలోచించు, ఆనందించు, అందరికీ పంచు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో ఏకచిత్రగానం కార్యక్రమంలో ప్రేమించుకుందాం రా చిత్రం గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ చిత్రానికి ఉన్నటువంటి పాటలన్నిటికీ కూడా సంగీతాన్ని అందించారు మహేష్ మహదేవన్ గారు, మణిశర్మ గారు వీరిద్దరూ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అయితే అందించారు. కానీ అఫీషియల్గా అయితే మహేష్ మహదేవన్ గారు మాత్రమే సంగీతాన్ని అందించారు అని ఉంటుందన్నమాట. కానీ వీరిద్దరి కాంబినేషన్లో సంగీతం అందించడం అంతే జరిగిందన్నమాట. మరి ఈ చిత్రంలో ఎన్నో పాటలున్నాయి. 6 పాటలను సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు, భువన చంద్ర గారు వీరందరి కళ నుండి జారువారిన మధురమైన గీతాలు ఉన్నాయి. మరి ఈ గీతాల్లో మరొక చక్కటి గీతంతో మన కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. వినండి వినండి, వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించి కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి మనం ఎంట్రైపోయిన ప్రోగ్రాం మధుమంజరి. మధుమంజరి కార్యక్రమంలో మీకోసం ఎదురు చూస్తున్నాయి మధురమైన గీతాలు. మరి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఒక చక్కటి గీతంతో.

వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ప్రేమ అనే అద్భుతమైన బంధం బలపడాలి అంటే ఒకరినొకరు చూసుకోవాలి అంటారా? అసలు ఆ పనే లేదు అనేటువంటి కాన్సెప్ట్తో

1996లో ఒకరినొకరు చూసుకోకుండానే కేవలం లేఖలు, ప్రేమ లేఖల ద్వారా మాత్రమే తమ ప్రేమను పంచుకున్నటువంటి చిత్రం ప్రేమలేఖ. మరి అలా ప్రియని గురించి ఆలోచిస్తూ ఎక్కడో ఉన్న తన ప్రియని గురించి పాడుకునేటువంటి ఈ అద్భుతమైన గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అనురాధ శ్రీరామ్ గారి వాయిస్లో వస్తోంది మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ప్రేమలో ఇద్దరూ కలిసి ఉన్న యుగం కూడా ఒక క్షణంలాగే గడిచిపోతుంది. కానీ ఇద్దరూ వేరువేరుగా ఉన్నప్పుడు ఒక క్షణం కూడా వారికి యుగంలా అనిపిస్తుంది. మరి ఇదే కాన్సెప్ట్తో వచ్చినటువంటి సాంగ్ ఇప్పుడు వస్తోంది. గోపి గోపిక గోదావరి చిత్రం నుండి మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ప్రేమలో పూర్తిగా మునిగిన ప్రియుడు తన ప్రేయసి ఎక్కడ ఉందా అని పరితపిస్తూ ప్రేయసి కోసం పాడే ఈ ప్రియగీతం మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించడం పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలను విన్నారు హైదరాబాద్ కేంద్రం నుండి.

క్లాసిక్ ట్రాక్ అయినా ఫాస్ట్ బీట్ అయినా సూదింగ్ సౌండ్ తో వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఎస్, మరి మనం ఉన్నాం తెలుగు పాటల కార్యక్రమంలో. మరి ఈనాటి మన కార్యక్రమంలో 1999లో మణిశర్మ గారు సంగీతం అందించినటువంటి మధురమైన ప్రేమ గీతం, మరి దీనికి వేటూరి సుందర రామూర్తి గారు సాహిత్యం అందించారు. మరి వీరు అందించిన సాహిత్యానికి ఎస్పి బాలు గారు, కెఎస్ చిత్ర గారు తమ అద్భుతమైన గానంతో పాటకు మరింత అందాన్నిచ్చారు. మరి ఆ మధురమైన గీతం రావోయి చందమామ చిత్రం నుండి మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

మంచి మంచి పాటలు ముద్రలకే మాటలు వినాలి అంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ప్రేమలో మనసు పొందే కొత్త అనుభూతులను, మధురమైన భావాలను ఎంతో అందంగా ఆవిష్కరించేటువంటి పాట. సాహిత్యం ఇంకా మన మనసుకు హత్తుకుంటుంది. మరి అలాంటి అందమైన సంగీత అనుభూతిగా నిలిచిన ఈ పాట మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

చక్కటి సాహిత్యానికి మధురమైన స్వరాలు తోడైతే చాలా అందంగా ఉంటుంది కదా. మరి ఆ చక్కటి సాహిత్యం కూడా ప్రకృతిలోని అందాలను, మధురమైన ప్రేమను కలగలిపే భావాలతో వచ్చేటువంటి హాయినిచ్చే గీతమైతే మరింత అందంగా ఉంటుంది కదా. మరి అటువంటి గీతమే ఇప్పుడు మీకోసం వస్తోంది. చంద్రలేఖ చిత్రం నుంచి ఈ పాట.

ప్రేమలో ప్రేయసి చూపే కంటి చూపు చాలు, ప్రియుని గుండెలో బాణాల్లా గుచ్చుకుంటుంది అంటూ వర్ణిస్తారు కవులు. మరి అలానే ఈ ప్రియునికి తన గులాబీ కళ్ళలాంటి తన ప్రేయసి కంటి చూపు బాణంలా గుచ్చుకుంటోంది అని పాడేటువంటి ఈ గీతం మన ఎఫ్ఎం రెయిన్బోలో మీకోసం.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పేఎఫ్ఎం రెయిన్బో సాగరికాయతు వాలరించి కెరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, గజిబిజి గందరగోళ గణితాన్ని, అదేనండి మన మ్యాథమెటిక్స్ని, మన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్కి సింక్ చేస్తే ఎలా ఉంటుందో వినాలనుందా? ఎస్, మరి కెందుకు ఆలస్యం? 100% లవ్ మూవీ నుండి ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. అల్లరి కిరీటం మాటల జోరు ఎఫ్ఎం రెయిన్బోలో పాటల హుషారు కొనసాగుతూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరీటం.

వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ప్రోగ్రామ్. ఎస్ ఫ్రెండ్స్, మరి లైఫ్లో ప్రేమ సక్సెస్ అయితే సూపర్ హిట్ సాంగ్స్ అందరూ పాడతారు, అదే విఫలమైతే విరహ గీతాలకే పరిమితమవుతారు. మరి అలాంటి విఫల గీతం కూడా హుషారు తెప్పించేలా ఉంటే వావ్, అదెలా సాధ్యం అంటారా? సాధ్యమేనండి. అలాంటి ఎక్స్ట్రా ఎనర్జీ విఫల గీతం ఇప్పుడు మీకోసం వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy in Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
4: మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు. తదనంతరం జపాన్ లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ తాజా సమాచారాన్ని ఢిల్లీ కేంద్రంగా వింటారు. తదనంతరం ముత్యాల ముంగిళ్లు కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి గారు. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలను వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్నీ హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం,

0: పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుద నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ सिर्फ टॉयलेट्स के निर्माण तक सीमित नहीं है. इस अभियान में वेस्ट मैनेजमेंट पर भी बहुत अधिक फोकस किया जा रहा है. हमारे शहरों में बड़े बड़े कचरे के पहाड़ बहुत बड़ी समस्या बन गए. अब ऐसे कूड़े के पहाड़ों को हटाने के लिए भी मिशन मोड पर काम चल रहा है और हम कचरे से कंचन यानी वेस्ट टू वेल्थ के मंत्र पर काम कर रहे हैं.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకితభావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, దృష్టిలో ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీకు ఇస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవతా దృక్పథంలో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా

0: టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: Hello and a very warm welcome to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwal. Mere saath is waqt yahan par jud rahe Shabab Anwar. Ghadi mein ho gaya hai is samay 1:30 aur hum lekar aa gaye dosto aapke liye every hour updates of the ongoing Asian Games 2026. So kyunki dopahar ke 1:30 baj rahe aaj ke dopahar ki shuruaat updates ki hum karte hain khushkhabri ke saath. Kyun Shabab?
2: यह बिल्कुल खुशखबरी यह है कि भारत ने मेंस हॉकी में मजबूत टीम मानी जाने वाली इस ग्रुप की साउथ कोरिया को बड़े आराम से 8-2 से पराजित कर दिया है. और इस टूर्नामेंट में पूरे अगर कहा जाए एशियन गेम्स के इतिहास में ये अब तक साउथ कोरिया पर भारत की सबसे बड़ी जीत है. एशियन गेम्स में इससे बड़ी जीत भारत ने अब तक हासिल नहीं की थी. और जैसे कि आप जानते हैं कि इससे पहले जो मुकाबले हुए थे अपेक्षाकृत आसान टीमों के विरुद्ध भारत बहुत बड़े अंतर से जीता था. तब ऐसा कहा जा रहा था कि असल परीक्षा तो कोरिया के साथ होगी, लेकिन भारतीय खिलाड़ियों ने यह साबित कर दिया है कि कितनी तैयारी के साथ आए हैं अपने खिताब की रक्षा करने के लिए. कुल मिलाकर यह कहा जाए कि टीम इंडिया ने पूल ए में यह लगातार 3री जीत हासिल की और जाहिर सी बात है अपने ग्रुप में वो चोटी पर है.
1: जी, और थोड़ी सी आपको खबर एक और देते हैं बॉक्सिंग की दुनिया से, जहां मेरे पास ज्यादा खुशखबरी वाली न्यूज तो नहीं है, लेकिन वेल इट्स एन अपडेट दैट वी हैव टू गिव यू कि बॉक्सिंग में सुमित किंदू का जो मुकाबला था 70 किलोग्राम के राउंड ऑफ 32 में वेर ही वॉज अप अगेंस्ट अली कासिम, वो फिलहाल उनको उनसे फॉरफीट कर लिया गया. क्यों ऐसा हुआ? बिकॉज सुमित की जब शुरुआत हुई थी उस मुकाबले में ही लैंडेड बिग पंचेस अर्ली इन द बाउट एंड मेंटेन्ड अ क्लियर डोमिनेंस ओवर द इराकी प्यूजलिस्ट. द इंडियन बॉक्सर टुक द फर्स्ट राउंड 5-0 एंड उसके बाद सेकेंड राउंड भी स्प्लिट डिसीजन से भारतीय बॉक्सर सुमित कुंदू के ही फेवर में गया था विद द डिसीजन ऑफ 3-2. बट डिजास्टर स्ट्रक जस्ट सेकेंड्स इनटू द थर्ड राउंड एज सुमित सफर्ड अ सीवियर नी इंजरी स्लिपिंग एंड हॉबलिंग बिफोर द मेडिकल ऑफिसर स्टेप्ड इन टू स्टॉप द बाउट. वेल, the official suspected an ACL injury, bringing a heartbreakingly abrupt end to his campaign. And as a result, it couldn't have been much more worse for the Indian boxer Sumit Kundu, because Iraq's Ali Al-Sarai advanced to the quarterfinals automatically.
2: Yes, actually, एक रोइंग से खबर आ रही है, बहुत अच्छी तो नहीं है, लेकिन अपने श्रोताओं को अपडेट देना बहुत जरूरी है. भारत के कुलविंदर सिंह, नवदीप सिंह, जकार खान और बलराज पवार की टीम पुरुष क्वाड्रपल

0: ముత్యాల ముంగిళ్ళు మహిళల కార్యక్రమం వింటారు.
1: మన ప్రాచీన ఆయుర్వేదం ఆరోగ్యంగా ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం కలిగించే జీవన విధానాన్ని మనకు అందించింది. ఆరోగ్యం అనేది అనారోగ్యం లేని స్థితి మాత్రమే కాదు, ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక మంచి జీవన విధానం. నిన్న మనకి జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపుకున్న కారణంగా మన

ప్రభుత్వం వారి థీమ్ ఆయుర్వేద ఫర్ అ హెల్దియర్ టుమారో అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు, ఆయుర్వేదం ఎలా పనితీరు అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శిరీష గారు.

0: సో వీటన్నిటికీ సంబంధించి ఏవి హితమైనవి అంటే ఏవి మంచివి ఏవి అహితమైనవి వీటన్నిటి గురించి చెప్పేటువంటి శాస్త్రం అండి. అండ్ వీటితో పాటు ఇది మనకి వ్యాధులు ఎలా వస్తాయి, ఎటువంటి జీవన విధానం అవలంబించడం ద్వారా మనకి వ్యాధులు రాకుండా ఉండి ఆరోగ్యం వస్తుంది అని పూర్తి విషయాలు చెప్పే ఒక సంపూర్ణమైనటువంటి శాస్త్రం ఆయుర్వేదం అండి. ఈ ఆయుర్వేదం ఒక ఉద్దేశ్యం ఏంటంటే కేవలం వ్యాధి తగ్గించడమే కాదండి, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అని చెప్తారు. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంటే స్వస్థునికి తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన రోగాన్ని తగ్గించుకోవడం కూడా ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి.
1: ఆయుర్వేద జీవన శైలి మీరెలా ఎలా నిర్వచిస్తారు?
0: కేవలం వ్యాధులు రాకుండా జీవించే విధానం ఒక జీవన శైలి కాదు అండి. ఆయుర్వేద జీవన శైలి పూర్తి శారీరక మానసిక మరియు సామాజిక సంతోషంతో ఎలా జీవించాలో నేర్పించే విధానం. ఇదే స్వస్థ వృత్తం అని కూడా అంటాము. మనం ఆహారం ఏమి తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి మొదలగు విషయాలతో పాటు మన దినచర్య అంటే రోజు రొటీన్స్ ఎట్లా ఉండాలి, ఎన్నింటికి లేవాలి, ఎలా ఎటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలంటే అభ్యంగనం చేసుకోవాలి, ఉద్వర్తనం అంటారు అంటే నలుగు పెట్ట అలాంటివి, నిద్ర కానీ ఎలాంటి నిద్ర మనకి ఉండాలి, ఏ ఋతువుల్లో ఏం చెయ్యాలి, వీటితో పాటు సద్వృత్త ఆచార రసాయనాలు అని కూడా చెప్తారండి. అంటే మన ప్రవర్తన నడవడిక మానసిక సామాజిక ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు వీటన్నిటి గురించి కూడా మన ఆయుర్వేద జీవన శైలి వివరిస్తుందండి. వీటి వలన ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండడం, ఒత్తిడిని జయించగలగడం, ఆయుష్ను పెంపొందించుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా మనం పెంచుకోవచ్చండి.
1: మీరు చెప్పిన దాంట్లో ఆయుష్ పెంచుకోవడం అంటే ఆరోగ్యవంతమైన జీవనంతో ఆయుష్ పెంచుకోవడం అన్నది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం.
0: అవునండి.
1: అలాగే మీరు అభ్యంగనం అని
0: ఉద్వర్తనం అంటే నలుగు పెట్టుకోవడం అంటారండి, చాలా వరకు మర్చిపోయారు అది. అది ఏంటి అంటే మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ దృఢంగా ఉంటుంది అలా అని అంట. అంటే మన పూర్వకాలంలో ఏంటంటే ఒక తైలంతోటి అభ్యంగం అంటే మర్దన చేసుకోవడం, ఒక పిండితోటి బాగా శరీరానికి బాగా రుద్ది దాన్ని అంటే ఒక మసాజ్ లాగా చేసుకుని నలుగు పెట్టుకునే విధానం అనేది ఉండేదండి. ఇప్పుడు కేవలం కొన్ని పండగలకే అది పరిమితం అయిపోయింది. ప్రతిరోజు ఆచరించడం వల్ల లేదా అట్లీస్ట్ వారానికి 2-3 రోజులన్నా ఆచరించడం వల్ల ఏంటంటే శరీరం దృఢంగా ఉండడమే కాకుండా అన్నెసెసరీ ఫ్యాట్ అక్యుములేషన్స్ అంటే మనకి శరీరంలో కొవ్వు చేరడం అన్నది తగ్గుతుంది అండ్ శరీరం దృఢంగా తయారవుతుంది అండి. అండ్ మనకి ఈ ఆయిల్ అప్లికేషన్స్ వలన కూడా ఏంటంటే ఈ మోకాల నొప్పులు ఎక్కువగా మనకి చూస్తున్నాము, అటువంటి సమస్య లేకుండా ఉంటుందండి. నిత్యం ఎవరైతే ఈ అభ్యంగనం అండ్ ఉద్వర్తనం అంటే నలుగు పెట్టుకోవడం అన్నది ఫాలో చేస్తూ ఉంటారో వాళ్ళలో స్థూలత్వం అన్నది అసలు చాలా వరకు రాకుండా ఉంటుంది అండి.
1: పూర్వీకులు పెట్టిన పద్ధతులు ఎంతో మంచివి.
0: అవునండి.
1: మన రోజువారీ జీవితంలో ఆయుర్వేదాన్ని ఎలా భాగం చేసుకోవాలంటారు?
0: పూర్వకాలం నుంచి ఆయుర్వేదం మన జీవన విధానంలోనే ఒక భాగంగానే ఉందండి. ప్రస్తుతం మనం ఈ ఆధునిక జీవన శైలికి అలవాటు పడి ఆయుర్వేదాన్ని ఒక వైద్యంగా పరిమితం చేసేశారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే దినచర్య, మనం ఋతువులను అనుసరించి ఏం చేయాలి అని చెప్పుకున్న నియమాలు కానీ లేదా ఒక రోజులో పాటించవలసిన నియమాలు కానీ ఇవన్నీ కూడా ఒక జీవన విధానమే అండి. అంటే ఆహార విహారాలు మార్చుకోవడం కానీ మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆహార అలవాట్లను మన జీవన విధానంలో భాగంగా చేసుకోవడం వలన కూడా మనం ఈ ఆయుర్వేదాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవచ్చు అండి.
1: శిరీష గారు, చాలా ముఖ్యమైన ప్రశ్న అని నేను అనుకుంటాను. మన భోజన వేళలు, భోజన పరిమాణం, ఈ విషయంలో ఆయుర్వేదం ఏమి చెబుతుంది?
0: మనకి చాలా వరకు అండి టైం ప్రకారం తినేయమని చెప్తారండి. కానీ ఆయుర్వేదంలో టైంని అనుసరించి కాదు నీ శరీరాన్ని అనుసరించి అంటే నీ ఆకలిని అనుసరించి తినండి అని చెప్తారండి. ఆకలి వేయడమే అన్నకాలం అంటారు. నీకు ఆకలి వేసింది అంటే నువ్వు తినడమే. అదే తప్ప టైం 8 అయింది ఇప్పుడు తినాలి, 1 గంట అయింది అది కాదండి. 1 గంట అయినప్పుడు నీకు ఆకలి లేదు అంటే నీవు ఏది తినకూడదు. అది భోజన వేళ అనేది అంటే స్ట్రిక్ట్గా మనం 2 సార్లు తినాలి, 3 సార్లు తినాలి అని చెప్పబడినా కూడా ఆ 2 సార్లలో కూడా ఇది ఒకసారి మనకి మనం సమీక్షించుకోవాలి, ఆకలి ఉందా లేదా అని సమీక్షించుకుని మనం ఎంత తినాలి అనేది నిర్ణయించుకోవాలండి. అంటే ఉదయం ఎలా తినాలి అంటే ఉత్కృష్టంగా అంటే ఫుల్ కెపాసిటీ తోటి. అంటే ఫుల్ కెపాసిటీ అంటే ఏంటనేది మళ్ళీ చెప్తాను నేను. ఉదయం 7-8 లోపునే అండి తినవలసింది. అండ్ మధ్యాహ్నం మితంగా అంటే తినేది క్యాల్కులేటెడ్గా తినాలి అని చెప్తాము, అది 1 గంట 2 మధ్య లోపునే. అండ్ రాత్రిపూట చాలా అల్పంగా తినాలి, అది కూడా 8 లోపు. సో 3 లేదా 2 సార్లు తిన్నప్పుడు కూడా ఈ సమయాన్ని పాటించుకుంటూ మనం తినడం. అండ్ ఎంత తినాలి అనేటప్పటికీ అండి, మనకి ఆయుర్వేదంలో మన కుక్షి అంటారు, మన స్టమక్ కెపాసిటీని ఒక మూడు వంతులుగా విభజించారండి. మూడింట ఒక వంతు ఘన పదార్థాలు, అంటే మనం తినే రైస్ కానీ ఇంకా ఏమైనా కర్రీస్ అలాంటివి అన్ని

0: ఉన్నా కూడా ఇంకొక వంతు ద్రవ పదార్థాలు, పులుసు కానీ లేదంటే ఇంకా వాటర్ కానీ అలాంటివి ఏమన్నా కూడా ద్రవ పదార్థాలతోటి, పప్పు అలాంటి వాటితోటి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు కలిపి మూడు భాగాలకి రెండు భాగాలు ఫిల్ చేసుకుంటే ఇంకొక వంతు భాగం ఖాళీగా ఉంచాలండి. అది ఉదయం పూట మనం తినగలిగిన ఆహార విధానం. ఇది ఎప్పుడు ఫాలో అవడం వలన ఏంటవుతుందంటే మనకి ఎటువంటి అతిగా ఆహార సేవించడం వచ్చే స్థౌల్యం, ఒబేసిటీ కానీ లేదంటే మధుమేహం మెయిన్ గా చెప్తాం, డయాబెటీస్ కూడా, ఇలాంటివి మనం చాలా వరకు కంట్రోల్లో పెట్టగలుగుతామండి.
1: మరి మన రోజువారీ ఆహారంలో ఏ ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేస్తాయి అంటారు?
0: మనకి ఆహారం ఎలా తీసుకోవాలి అని ఆయుర్వేదంలో చెప్పినప్పుడు ఆహార విధి విశేష ఆయతనాలు అని చెప్పారండి. అంటే అవి ఆహారపు అలవాట్ల కిందనే మనం తీసుకోవచ్చు. అంటే వేడిగా ఆహారం భుజించాలి అని, చాలా వరకు మనకి ప్యాక్డ్ ఫుడ్ తినడం కానీ లేదంటే స్టోర్డ్ ఫుడ్ తినడం అట్లాంటిది అలవాటు అయిందండి. అది కాకుండా మనం వేడి వేడిగా ఆహారం ఎప్పుడు భుజించాలి అని. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు వితౌట్ ఆయిల్ వితౌట్ ఘీ అని చెప్పి వితౌట్ వంటి స్నిగ్ధత్వం లేకుండా డ్రైగా ఉండే ఫుడ్ మనకి ఎక్కువగా తీసుకుంటున్నారండి. కానీ అది ఎప్పటికీ అడ్వైజబుల్ కాదు. అంటే నెయ్యి నూనె అన్నది చేర్చకుండా వండిన ఎటువంటి ఆహారం కూడా మనం తీసుకోకూడదనే చెప్తారండి ఆయుర్వేదంలో. మరియు ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఏది తీసుకున్నా కూడా ముందు తిన్న ఆహారం అసలు జీర్ణమైందా లేదా అన్నది చూసుకుని మనం తినమని చెప్తారు. చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఏంటంటే టీవీ చూస్తూ తినడము లేదా ఫోన్ మాట్లాడుకుంటూ తినడము లేదా చాలాసేపు నెమ్మదిగా తినడం అన్నది అలవాటుగా చూస్తున్నాం. కానీ మనకి ఎలా అంటే మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా, అంటే మరీ లేట్గా కాకుండా మరీ త్వరగా కాకుండా 5-6 నిమిషాల్లో భోజనం కంప్లీట్ చేసేలాగా ఆహారం పైన ఒక ధ్యాస పెట్టుకుని మనసు పెట్టుకుని చాలా సంతోషంగా సేవించాలి ఆహారాన్ని అని చెప్తారంటే.
1: మరి శిరీష గారు, ఎలాంటి ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలంటారు?
0: సమస్య ఎలాంటిది చిన్నదైనా పెద్దదైనా కూడా వైద్యుని సలహాలు లేకుండా అయితే ఆయుర్వేదం మందులు వాడకూడదండి. అంటే జనరల్ గా మనం ఎవరైనా చెప్పారు ఇది వాడేయచ్చు ఆయుర్వేదం మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలా అన్నా తీసుకోవచ్చు అందరూ వాడచ్చు అని అనుకుంటారండి. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద వైద్యం చాలా స్పెసిఫిక్ టు పర్సన్స్ అండి. అంటే ఒక వ్యక్తిని అనుసరించి వైద్యం ఉంటుంది తప్ప ఈ వ్యాధికి ఈ వైద్యం అన్నది ఆయుర్వేదంలో ఉండదు.
1: అంటే ఒకే వ్యాధికి డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటారు.
0: అవునండి, అక్కడ ఏంటంటే రోగానికి పేరు ఇవ్వడం అన్నది లేదండి ఆయుర్వేదంలో. ఈ రోగానికి ఈ పేరు ఉంది, ఈ పేరుకి ఈ ట్రీట్మెంట్ అలా ఉండదండి. ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యాధితోటి ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వస్తే అతనికి ముందు అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్నది ముందు పరిశీలిస్తాము. ఆ తర్వాతనే దానికి అనుగుణంగా, అంటే రోగి బలాన్ని రోగ బలాన్ని తప్ప రోగ నామాన్ని బట్టి అయితే మనం చికిత్స ఉండదండి. సో రోగి బలం రోగ బలాన్ని అనుసరించుకుని మనం చికిత్సను చేస్తాం. సో అందువల్ల ఇదేంటంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన చికిత్స కింద మారుతుంది తప్ప చాలా ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అండి ఇది ఆయుర్వేదం. చికిత్స
1: ఫిక్స్డ్గా ఉండవు,
0: ఉండదు.
1: ప్రతి వ్యక్తికి కూడా రోగ బలం శరీర బలం బట్టి మారిపోతూ ఉంటుంది.
0: మారుతూ ఉంటుంది అండ్ వాళ్ళ అగ్ని ఆహార డైజెషన్ కెపాసిటీని బట్టి కూడా మనం మందు ఇస్తామండి. అంటే ఎంత డోస్ ఫిక్స్ చేయాలి అలాంటివన్నది కూడా మనం వీటన్నిటిని సమీక్షించుకునే ఇస్తాము. జీవన విధానం వల్ల వచ్చిన వ్యాధులు కానీ లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ లేదా స్త్రీల సమస్యలు కానీ లేదా వార్ధక్యంలో ముసలితనంలో వచ్చే సమస్యల వల్ల కానీ లేదా మనం ఇప్పుడు చూస్తున్న మోకాలు నొప్పులు ఇలాంటివన్నీ చర్మ వ్యాధులు కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ ఈవెన్ మనకి ఒత్తిడి వలన నిద్ర లేకపోవడం మానసిక సమస్యలు చిన్నపిల్లల సమస్యలు ఎటువంటి సమస్యకైనా కూడా మీరు నిపుణులైన ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకుని మీరు చికిత్స చేసుకోవచ్చు అండి.
1: మీరు ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించవచ్చు అని అంటున్నారు, ఎక్కడ సంప్రదించాలంటారు, ఎక్కడ ఉంటారు?
0: చాలా మటుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లోనూ అండి, పిహెచ్సిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, సిహెచ్సిలో కూడా కొన్ని చోట్ల అండ్ ఏరియా హాస్పిటల్స్ లో కూడా ఆయుష్ విభాగాలు అన్నవన్నీ ఉన్నాయండి. ఇంచుమించుగా ప్రతి మండలానికి ఒక ఆయుష్ విభాగం అన్నా ఉంది, అది ఆయుర్వేదం లేదా హోమియో లేదా యునాని, వీటికి సంబంధించి ఏదన్నా ఒక వైద్య విధానం అందుబాటులోకి అయితే ప్రభుత్వం తీసుకుని వచ్చింది అండి. మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మీరు వెళ్ళగలిగితే అక్కడ ఆయుష్ విభాగం ఉందా అని అడిగితే వారే మీకు చెప్తారండి. తప్పకుండా పిహెచ్సిలోనే ఒక భాగంగా ఇవి పనిచేస్తున్నాయి.
1: బాగుందండి. మరి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒక ప్రశ్న వచ్చింది. మధ్య వయసు స్త్రీ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా వ్యక్తి అవ్వచ్చు, వీళ్ళు ఆ వయసులో ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న సమస్య కాకపోవచ్చు లేకపోతే

0: వారు ఆరోగ్యంగా ఉన్నా కూడా వారి ఆరోగ్యాన్ని కంటిన్యూ చేయడానికి కావచ్చు, చూపించుకోవచ్చా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు మనం గమనిస్తే కనుక చాలా వరకు హెల్త్ సెంటర్లు అనడం కంటే కూడా వెల్నెస్ సెంటర్లు అని పెట్టారండి. మీరు గమనించే ఉంటారు, ప్రతి పల్లెటూరులో కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్తున్నాము. హెల్దీగా ఉండడమే కాదు, వెల్నెస్ అంటే పూర్తి శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషంగా ఉండే స్థితిని పొందాలి అందరూ అని చెప్పి మనకి WHO కూడా సూచించింది అండి. మనకి హెల్దీగా ఉండే కాదు వెల్నెస్ అని. సో పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన సలహాలు పొందడానికి ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించవచ్చు అండి, ఆయుర్వేద వైద్యుడిని కలవచ్చు.
0: మరి వ్యాధి వచ్చిన తర్వాత కన్నా వ్యాధి రాకముందే చికిత్స అంటే వ్యాధిని నివారించడంలో ఆయుర్వేదం పాత్ర ఏంటంటారు?
1: మనకి ఆయుర్వేదంలో అసలు వ్యాధి ఎందుకు వస్తుంది అని చెప్తేనే ఒక చిన్న శ్లోకం అండి, కాలార్ధ కర్మల యొక్క హీన మిథ్య అతి యోగం అని చెప్తారు. అంటే మనకి కాలార్ధ కర్మలు మీకు వివరించలేకపోయినా హీన మిథ్యాతి యోగాలు అంటే ఏంటో చెప్తా. అంటే చేసే పని తక్కువలో చేయడం లేదా ఎక్కువగా చేయడం లేదా మిథ్యాయోగం అంటే చెయ్యకూడని విధంగా చేయడం. అది భోజనం అన్నా అవ్వచ్చు లేదా వ్యాయామం అయినా అవ్వచ్చు లేదా ఇతరత్ర ఇంక ఏమైనా కూడా అవ్వచ్చు. అంటే మనం చేయవలసిన దానికంటే తక్కువ చేయడం లేదా ఎక్కువగా చేయడం లేదా మిథ్య అంటే అది చెయ్యకూడని విధంగా చేయడం, ఈ మూడే అన్ని వ్యాధులకి కారణమని చెప్తారండి. అంటే సో నివారించడం అన్నది ఇప్పుడు పూర్తిగా మన చేతిలోనే ఉంది అంతే కదా. అంటే సమ్యక్ విధానంగా అంటే కరెక్ట్ గా చేయగలిగితే చాలు మన జీవన విధానంలోనే. ఇప్పుడు ఎక్కువగా తినడం లేదా ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినడం, ఇలాంటివి ఎక్కువగా అతియోగం దాన్ని తగ్గించి సమంగా చేసుకోగలిగితే అయిపోయింది. అంటే నెక్స్ట్ హీనయోగం అంటే చాలా డైటింగ్, ఎంత అంటే కొంచెం ఫుడ్ కూడా తీసుకోకుండా ఉండడం లేదా అసలు వ్యాయామం చేయకుండా ఉండడం లేదా అసలు పూర్తిగా ఎటువంటి నియమాలు లేకుండా ఉండడం.
0: అంటే ఏదైనా అతి పనికిరాదు,
1: అతి పనికిరాదు, అల్పం కూడా పనికిరాదు,
0: అల్పం కూడా పనికిరాదు,
1: పనికిరాదు. ఈ రెండింటితో పాటు మిథ్యాయోగం అని ఒకటి వచ్చింది అండి. అంటే ఇప్పుడు అంటే ఫ్యూజన్ అన్నది ఫుడ్ ఫ్యూజన్ అని అంటున్నారు. ఏంటంటే హాట్ అండ్ కోల్డ్ కలిపి తినడం లేదంటే పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్ని వేసి సలాడ్స్ అని చెప్పి తినడం అని కానీ లేదంటే భోజనం అయ్యాక ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ లాంటివి తాగడం అని కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మిథ్యాయోగాల కింద వస్తాయండి. అంటే చెయ్యకూడని విషయాలు అవి. అంటే మనం ఈవెన్ మనకి విరుద్ధాహారం అని కూడా చెప్తామండి వీటిని కొంతవరకు. అంటే పాలల్లో చేపలు లేదంటే అన్ని కూరల్లోకి ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేయడం అన్నది కానీ లేదంటే కొంత పెరుగు వేయడం అన్నది కానీ ఇది అసలు కరెక్ట్ కాదు అండి. వేడిగా ఉన్న దాని మీద అసలు పెరుగు వాడద్దు అనే చెప్తాము. వేడి చేసి అసలు పెరుగు వాడకూడదు. అండ్ పాలు అన్నది అన్నిటిలోకి చేర్చకూడదు. ఆల్రెడీ ఉప్పు పులుపు అన్ని ఉన్న దాంట్లో ఇది పాలు మధుర పదార్థం, దాన్ని చేర్చకూడదు. సో ఇవన్నీ కూడా మిథ్యాయోగాల కిందకు వస్తాయి. అంటే చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కారణం ఇలా తినడమేనండి. వేడిది తినడం, చల్లని
0: విరుద్ధాహారాలు తినడం వల్ల ఈ చర్మ సమస్యలు
1: ఇలాంటివన్నీ కూడా మనకి వస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా మనం ఆయుర్వేద విధానంలో చెప్పినట్టుగా కొంచెం స్నిగ్ధత్వంగా ఉండే ఫుడ్ తినడము లేదా వేడివేడిగా తినడము, ఫ్రెష్ గా ఉన్న ఫుడ్ తినడం, లిమిటెడ్ గా తినడము, టైంకి తినడము, అండ్ మనకు ఆకలి ఉందా లేదా అని చూసుకుని తినడము, అండ్ సమయాన్ని పాటించుకుంటూ తినడం, దాంతోపాటు మానసికంగా ఒక ప్రశాంతమైన స్థితిలో కూర్చొని తినగలగడం,
0: తిన్నది అరుగుతుందా లేదా అని చూసుకుని
1: తినడం, అండ్ దాంతోపాటు వ్యాయామం మనం చెప్పాం, వ్యాయామం ఎలా ఎంత చేసుకోవాలి అలాంటివన్నీ కూడా మనకు చెప్పిన విధంగా ఫాలో అవ్వగలిగితే పూర్తి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవటం, అండ్ వ్యాధి రానికుండా కూడా మనం నివారించుకోవచ్చు అండి.
0: ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యని ఆరోగ్యాన్ని కాని ఆయుర్వేద వైద్యుడు ఎలా గుర్తిస్తారంటారు?
1: సమస్యకి పేరు పెట్టడం అన్నదైతే ఉండదండి, ఇందాక చెప్పుకున్నట్టుగా. అంటే రోగి పరీక్ష, రోగ పరీక్షను బట్టినే చికిత్స అన్నది కానీ లేదా ఒక ఆరోగ్య సమస్యని కానీ నిర్వచిస్తాం మనం. అంటే రోగం పేరు ఏంటనే దానికంట వ్యాధి ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చిందినే ఆయుర్వేదం ప్రకారం ఇంపార్టెంట్ అండి. అంటే ఎందుకంటే చికిత్సలో ఎలా అయితే రోగానికి కారణం మనం హీన మిథ్య అతి యోగం అని చెప్పుకున్నామో, చికిత్సలో మొదటిది ఏం చెప్తారంటే నిదాన పరివర్జనం అంటారండి. ఏదైతే కారణమో ముందు దాన్ని ఆపేయమని చెప్తారు. అంటే ముందు ఒక వ్యక్తి వచ్చి నాకు ఇది సమస్య ఉంది అని చెప్పినప్పుడు వారి కారణం ఏంటి, అది ఆహార కారణమా, విహార కారణమా, లేదంటే ఇంకేదైనా కారణమా అన్నది మనం ముందు తెలుసుకుని దాన్ని ఆపించగలగాలి. అది ఆపిన తర్వాతనే మీరు వ్యాధికి చికిత్స చేస్తే కనుక దానికి మనం సంపూర్ణమైన చికిత్స కింద అది మారుతుంది, అంటే తిరిగి మళ్ళీ రాకుండా, అది వ్యాధి తిరిగి రాకుండా
0: మూలాలతో కలిపి.

0: తీసేసినట్టు.
1: తీసేయడం. సో ఈ రెండు మనకి ముఖ్యమవుతాయి అండి. దానం వదిలిపెట్టడమే మొదటి చికిత్సగా చెప్తారు. దాంతోపాటు మనం ఈ రోగి యొక్క బలాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క రోగం యొక్క అంటే వ్యాధి యొక్క బలాన్ని అనుసరించి మనం చికిత్స ఇస్తాము. సో మళ్ళీ రాదు, వచ్చిన దానికి మనం ట్రీట్ చేస్తాము.
0: చేస్తున్నాం
1: సో
0: ప్రాపర్గా.
1: చాలా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అన్నది మనకి ఆయుర్వేదం ద్వారా
0: ఓహో
1: లభిస్తుంది అండి.
0: ఓహో, మీరు చెప్పిన ఆహార విహార నియమాలు, అలాగే భోజన వేళలు, భోజన పరిమాణం చాలా చక్కగా చెప్పారు. మరి ఈ ఆధునిక జీవనశైలికి ఆయుర్వేదాన్ని ఎలా అనుసంధానం చేసుకోవచ్చు అంటారు?
1: మరి ఇప్పటివరకు అనుకున్నట్టుగా ఏంటి అంటే, చాలా వరకు పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడిపోయామండి. అంటే కంఫర్టబుల్ లివింగ్ నుంచి కరెక్ట్ లివింగ్కి మారడం ఆయుర్వేద జీవన శైలి అంతే. అంటే ఆధునిక జీవన శైలి కంఫర్ట్ ఇవ్వచ్చు, ఆ దాన్ని చిన్న చిన్న కరెక్షన్స్ తోటి ఆయుర్వేద జీవన శైలి కింద, కరెక్ట్ లివింగ్ కింద మార్చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఆహారం తినడం ఎలాగా, లేకపోతే మనం వ్యాయామం ఎట్లా చేయాలి, అలవాట్లు ఏం మార్చుకోవాలి, చిన్న చిన్నవే.
0: కరెక్ట్ అంటే అది ఎంత కరెక్ట్ అంటే, మన జీవన విధానాన్ని మారుస్తూ మనల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తూ, మన ఆయుష్ ప్రమాణాలని పెంచుతూ, ఒక క్వాలిటీ లైఫ్ ని
1: అవునండి,
0: జీవించడానికి అన్నట్టు ఈ ఆయుర్వేదం మలుస్తుంది.
1: అవును అవునండి.
0: అంత డిఫరెన్స్ ఉంది కరెక్ట్ అంటే గనక.
1: జీవించడం వేరు, ఆరోగ్యంగా జీవించడం
0: అది
1: వేరు, ఆరోగ్యంతో సంతోషంగా జీవించడం వేరు
0: వేరు.
1: అండి. ఈ ఆరోగ్యంతో సంతోషంగా జీవించగలగడమే ఆయుర్వేద జీవన శైలి మనకి నేర్పిస్తుంది అండి ఇది.
0: బాగుందండి. శిరీష గారు, ఈ కాలంలో చాలా ముఖ్యమైనది నిద్ర అవ్వచ్చు, వ్యాయామం, అలాగే ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. ఈ మూడు విషయాల్లో ఆయుర్వేద జీవనశైలి ఏం చెప్తుంది?
1: మనకి ఆయుర్వేదంలో అండి ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం ఈ మూడు ఉపస్తంభాలు అంటారు. అంటే ఏంటంటే సపోర్టింగ్ పిల్లర్స్ అని చెప్పచ్చు. మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారం, నిద్ర గురించి, అర్ధరోగహరి నిద్ర, సర్వరోగహరి క్షుధ. అంటే పట్టింది అంటే నిద్ర బాగుంది అంటే సగం రోగాలు లేనట్టే అండి. ఆకలి బాగా ఉంది అంటే అసలు ఏ వ్యాధి లేనట్టే. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యాధి లేకుండా జీవించే, ఎలా అయితే సంతోషకరమైన జీవితం అని చెప్తామో దానికి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, ఆహారం, నిద్ర అన్నవి. నిద్రకు వచ్చేటప్పటికండి మనకి చెప్తారు ఆయుర్వేదంలో, నిద్రను ఆశ్రయించే కూడా పుష్టిత్వం అంటే బలం కానీ లేదా నీరసం. చాలా మంది చెప్తారు నిద్ర అసలు పట్లే, నీరసం అనిపిస్తుంది అని. ఆ నీరసం అన్నది కానీ, లేదంటే ఉత్సాహం లేకపోవడం అన్నది కానీ, లేదా ఆరోగ్యంగా ఉండగలగడం కానీ, సంతోషంగా ఉండడం లేదా దుఃఖంగా ఉండడం, ఇవన్నీ కూడా నిద్రని ఆశ్రయించే ఉంటాయి అని చెప్తారండి. అంటే కాబట్టి ఆ నిద్ర అన్నది ఏంటంటే అట్లీస్ట్ 6 నుంచి 8 గంటలు సుఖవంతమైనటువంటి నిద్ర మనకి ఉండాలి అని చెప్పి, అది కూడా ఏంటంటే నైట్ 9, 10 నుంచి లేదా తెల్లవారు 4, 5 వరకు ఈ సమయంలో నిద్రపోవడం అన్నది అయితే చాలా మంచిది అండి. ఇప్పుడు చాలా వరకు నైట్ డ్యూటీస్ అవి అని చెప్తున్నారు, నైట్ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. సో వీరికి ఇటువంటి నిద్ర యొక్క ఫలితం ఎలా కలుగుతుంది అని మనం అనుకుంటే, ఈ వారు నైట్ డ్యూటీ నుంచి రాగానే ఉదయం ఏమి తినకుండా 3 లేదా 4 గంటల పాటు నిద్రపోతే కనుక, ఏదైతే వాళ్ళు రాత్రి 6 లేదా 8 గంటలు పడుకున్న నిద్ర వలన వచ్చే లాభాలన్నీ కూడా వీళ్ళు ఈ తినకుండా పడుకోవడం వలన వాళ్ళకి అన్నీ కలుగుతుంది అండి. సో నైట్ డ్యూటీ చేసినాం మాకు అవ్వదు, మాకు ఎలా అవుతుంది అనుకునేవారు రాగానే వెంటనే నిద్ర, ఏమి తినకుండా అలాగే నిద్రపోగలిగితే కనుక సమయం సరిపోతుందండి. 3 లేదా 4 గంటల పాటు నిద్రపోతే వారికి రాత్రి నిద్రపోయిన యొక్క
0: ఫలితం
1: ఫలితం
0: ఉంటుంది.
1: ఉంటుంది. అలాగే మనకి వ్యాయామం గురించి కూడా చెప్పడం ఏమిటి అంటే, అర్ధబల వ్యాయామమే చేయాలి. ఇందాక అనుకున్న అతిగా కానీ తక్కువగా కానీ కూడా చేయకూడదండి. మనకి ఎంత అయితే మన పూర్తి సామర్థ్యం ఉందో సగం సామర్థ్యమే. ఎలా అయితే ఆహారం 2 భాగాలు తిన్నామో మన శక్తిని కూడా సగం శక్తి వరకనే వ్యాయామం చేయాలి అని చెప్తాం. పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయేలాగా చేయకూడదండి. అంటే ఈ అర్ధబల వ్యాయామం ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి చెమట పట్టే ప్లేస్ని బట్టి, అంటే నుదుటికి చెమట పట్టడం, ముక్కుకి చెమట పట్టడం, లేదా కక్షల్లో అంటే చెమట పట్టడం, ఇలాంటివన్నీ ముక్కు పైన ఆ చెమట వచ్చింది అని అంటే అక్కడితో మీ యొక్క అర్ధబలం వ్యాయామం అయిపోయింది, ఇంకా అక్కడితో మీరు ఆపేయాలి. అండ్ ఈ అర్ధబల వ్యాయామం కూడా ఏంటంటే సీజన్స్ అనుసరించి కూడా, ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ తీవ్రమైన వ్యాయామాన్ని వద్దనే చెప్తారండి. మిగిలిన సీజన్స్లో అంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైం నుంచి

0: ఫిబ్రవరి వరకు. అంటే ఈ వింటర్ సీజన్ లో మాత్రం పూర్తి మనం చెప్పిన ఈ అర్ధబల వ్యాయామాన్ని చేయొచ్చు, కానీ అండ్ అలాగే ఖాళీ కడుపుతో చేయమని చెప్తాం, అలానే ఆకలితో వ్యాయామం చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న క్లాస్ ఉంటుందండి, అంటే మనకి ఫాలో అయ్యేదానికి వ్యాయామం ఖాళీ కడుపు అన్నారు కాబట్టి పూర్తిగా ఆకలి వేస్తున్నప్పుడు అయితే మాత్రం మనం చేయకూడదండి. అప్పుడు వ్యాయామం చేయకుండా ఉండి ముందు ఈ క్షుద్బాధను తీర్చుకోవడమే ముఖ్యం అక్కడ, తర్వాతనే వ్యాయామంలోకి వెళ్ళాలి. అండ్ తిన్నాక కూడా వ్యాయామం చేయకూడదండి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఏదైనా రోగాలతో బాధపడుతున్న వాళ్ళు తగిన సలహా లేకుండా ఏదో ఒక వ్యాయామం చెప్పారు అన్నది అయితే మనం చేయకూడదు. సలహా మీద మాత్రమే ఈ వ్యాయామాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండిటితో పాటు అసలు ఒత్తిడి అన్నది కూడా మనం అనుకున్నాము, ఈ నిద్ర బాగుంటే సగం ఈ ఒత్తిడి కూడా ఉండదు, అండ్ ఒత్తిడి ఉంటే నిద్ర రాదు, రెండు ఇంటర్లింక్ అయిపోయింది. సో చాలా వరకు ఏంటంటే ఈ వ్యాయామంలోనే మనం యోగాని చేర్చుకోగలిగితే ఒత్తిడిని జయించగలుగుతాం. అంటే ఈ ఈ మూడింటిని కలుపుతున్నాం మనం, వ్యాయామంలో యోగా చేస్తాము, యోగాలో ధ్యానము ప్రాణాయామం చేసుకుంటాము, దాంతో ఒత్తిడి నివారణ అవుతుంది. ఈ ఒత్తిడి నివారణ అయింది అంటే నిద్ర పడుతుంది,
1: బాగా వస్తుంది.
0: సో దీంతో పాటు మనం ఇందాక ఒక అభ్యంగనం అని చెప్పుకున్నాం, స్నానం చేస్తే ఆయిల్ మసాజ్ వరకు అని.
2: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News. The headlines. Prime Minister Narendra Modi highlights service as the main purpose of life, says Seva Paramo Dharma should remain the guiding principle. External Affairs Minister Dr. S. Jaishankar chairs meeting of Forum for India-Pacific Islands Cooperation Foreign Ministers on the sidelines of 81st United Nations General Assembly in New York. Government says India is manufacturing nearly 99.2% of country's total domestic demand for mobile phones. Red alert issued for very heavy rainfall over West Bengal, Telangana, Chhattisgarh, coastal Andhra Pradesh and Odisha today. And India storms into men's kabaddi semi-finals after beating Chinese Taipei in final Group A fixture at Asian Games in Japan. Prime Minister Narendra Modi today said service should be the main purpose of life and must be inherent in every individual. He said that in politics too, service should remain the guiding principle even when one reaches the highest position. Mr. Modi made these remarks during a virtual interaction with Seva Yatris travelling on the Yatra from Vadnagar to Varanasi. The Prime Minister said Seva Paramo Dharma, service is the highest duty, should remain the guiding principle.
3: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
2: Mr. Modi said service is the biggest driving force. He said whether it is PM Kisan or the PM Surya Ghar Yojana, countless such schemes are recognized for their last mile delivery. The Prime Minister said it is only owing to a spirit of service that 4 crore poor have received permanent houses.
3: Hamare kisanon ke paas peedhiyon se bana hua gyan ka bhandar hai. Ve is knowledge ko har din apne jeevan mein apnate hain. Hame in anubhavon se bhi seekhna hai. अगर अनुभव करते तो भारत की विविधता की अनुभूति होती और उनसे भी विविधता में भी एकता के भी दर्शन होते हैं. वो हमें हिंदुस्तान के हर कोने में पहुंचाने ही है. एक गांव का अच्छा प्रयोग दूसरे गांव के काम आए, एक युवा का समाधान दूसरे युवा की ताकत बने.
2: The Prime Minister said we are people dedicated to nation building and set out with the resolve to build a developed India. He said everyone must vigorously advance the pivotal role of the youth in building a developed India by 2047.
3: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, సమజనా దేశ్ కి హర్ బారి.

0: की पुरुष डबल्स स्कल्स स्पर्धा में कांस्य पदक अपने नाम किया। रोशिबिना देवी को फाइनल मैच में चीन की झांग शिया योउ से 0-2 से हार का सामना करना पड़ा। सतनाम सिंह और सलमान खान की जोड़ी ने 6:13.25 का समय लेकर तीसरा स्थान हासिल किया और भारतीय पुरुष कबड्डी टीम ने ग्रुप ए के मुकाबले में चीनी ताइपे को हराकर सेमीफाइनल में भी प्रवेश कर लिया है। इसके साथ ही टीम का पदक भी पक्का हो गया है। अब पदक तालिका में भारत के कुल पदक की संख्या 15 हो गई है। इसमें 1 स्वर्ण, 6 रजत और 8 कांस्य पदक शामिल हैं। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने पदक विजेताओं को बधाई दी है।
1: अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने सेवा को जीवन का मुख्य उद्देश्य बताया। कहा, सेवा परमो धर्म ही मार्गदर्शक सिद्धांत होना चाहिए। विदेश मंत्री एस जयशंकर ने न्यूयॉर्क में 81वीं संयुक्त राष्ट्र महासभा से इतर भारत प्रशांत द्वीप सहयोग मंच के विदेश मंत्रियों की बैठक की अध्यक्षता की। सरकार ने कहा, भारत मोबाइल फोन की कुल घरेलू मांग का लगभग 99.2% हिस्सा स्वयं बना रहा है और जापान एशियाई खेलों में भारतीय मिक्स निशानेबाजी टीम ने कांस्य पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: నూట 102 MHz పై మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. వాతావరణ సమాచారం వింటారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ సమాచారం. రాబోయే 24 గంటలకు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష హెచ్చరిక, అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు సంభవించవచ్చు. రాబోయే 2 రోజులకు ఎటువంటి ముఖ్యమైన గణనీయమైన మార్పు కనిపించడం లేదు. అలాగే ఆంధ్ర తీర ప్రాంతంలోనూ, ఆంధ్రేతర ప్రాంతాల్లోనూ రాగల 5-4 రోజులలో, అనగా 24వ తారీఖు నుంచి 27 సెప్టెంబర్ వరకు చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులు సముద్ర తీరంకు వెళ్లకూడదని హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, జానపద రంజని. జానపద నిరంజనిలో ముందుగా రామాయణంలోని సీతావనవాసం తప్పెటగూళ్ళు శ్రీ పి గంగయ్య బృందం వారిచే వింటారు.
3: శ్రీరామచంద్ర అయ్యో రఘురామచంద్ర, సూర్య వీధిలో చంద్ర వీధిలో శ్రీరామచంద్రుడు ఎన్నెన్ని దేశాలు ఎంచి తిరిగిన రామచంద్రుడు, రసుకుడు అంతే మడియారి ఎదికి వెళ్ళాడట. ఇట్నుండి ఎల్లట అసల మీద వెళ్తే ఒకనాడు సమయన మడియారుల మహాతల్లి జానకీదేవికి నిందలేసిన మాటలు శ్రీరామచంద్రుడు ఆలకించి ఆ అసల మీద వెళ్ళిన రామచంద్రుడు అసల దిగి నడిచి వస్తుందమ్మా. ఎలాగమ్మా ఆ మడియారుల మాటలు ఆలకించి రామచంద్రుడు అమ్మ నడవలే.

జానకీదేవి మత్తలే నమ్మకి మత తెచ్చింది, మాటల నమ్మకి మాట తెచ్చింది. అటువంటి మహాతల్లికి గోర ఎడవిలో తీసుకెళ్లి నీవు కానీ నరికేసి రక్తం చూపితే కోపం చల్లారుతుంది. అంత పరిమాణం నా కోపం చల్లారుదంటే ఒకనాడు సమయ ఆ లక్ష్మణ స్వామి.

చంద్ర మా బదిన సుష్టల వేళన తీరమ భార్య రాజ్యం ఏలని రఘురామ భార్య. అటువంటి మహాతల్లికి నిందలేయడం నీకు న్యాయమా? నీకు ధర్మమా? పగ ఓరి మడలు నమ్మకం లస్మనసోమంటే. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక అర్థమేనా ఎలాగా తమ్ముడా.

అన్నయారా మహేంద్ర, పుణ్యమగ తల్లి పాపానికి వదిలి అటువంటి పాపిష్టి మాటలు ఆడమకి నాయమా ధర్మమా? ఏనాడు కూడా మహాతల్లి జానకీదేవికి తల్లి అనే భావించినాను, ఏనాడు కూడా వదినని భావించలేదు అన్నాడు. పాపిష్టి మాటలు ఆడటానికి నాయమా ధర్మమా అని లక్ష్మణ స్వామి అన్నయ్య మాటకి కాదు లేక ఒక నరసమైన ఆ లక్ష్మణ స్వామి ఎలాగమా శ్రీరామ రామ అంటూ ఆ శ్రీరామచంద్ర పాదాలను నమస్కరించుకొని ఎక్కడికమ్మ వెళ్తాడో మహాతల్లి జానకీదేవి ఉండేటి వద్దకు వెళ్తాడు. ఎలాగమ్మా ఒకనాడు సమయనా అమ్మ ఎరిగదా ఒరగాదా

వరకు తా పరుగున వెళ్తుంటే మహాతల్లి జానకి దేవుడు చూసిందట. మహాతల్లి చూసి ఆ మధ్యలో అశ్వన స్వామికి, అయ్యా ఓ మరది ఏమయ్యానా మరది.

ఏమిటి లేదు. వదిన, నిన్ను నన్ను మా అన్నయ్య రామచంద్రుడు ముని పెళ్లి వెళ్ళమని సెలవులు ఇచ్చిన వదిన అని ఒకనాడు సమయం లక్ష్మణ స్వామికి లక్ష్మణ స్వామి సీతాదేవి చెప్తే అప్పుడు మహాతల్లి కెలగమ్మ సింగ

ఇంటికాడ కూడా ఎంత డబ్బు ధనం అత్తారు ఇంటికాడ ఉన్నా మహాతల్లి కన్నోరపట్నం అంతే ఆంధ్రా పుట్టింటే ఆడపిల్లలు ప్రతి కన్నోరపట్నం అంతా ఆశపడతారట ఆంధ్రలాగే మహాతల్లి జానకీదేవి నా కన్నోరపట్నం వెళ్తాను నా తల్లిదండ్రులు చూస్తారని కొంత గానీ శ్రీరామలస్తంలో అడవిలో ఎడిసి పెడతాడు ఏనాడు కూడా అనుకోలేదు అందరూ అలాగే మహాతల్లి కన్నూరు పట్టడం అంతే ఆశపడుతుందట మహాతల్లి కన్ను

శ్రోతలు జానపద రంజని కార్యక్రమం వింటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు తర్వాతి కార్యక్రమంగా మధురమే సుధాగానం వింటారు. జానపద రంజన్లో ఇప్పుడు డప్పు విన్యాసం శ్రీ ఎల్ పాపారావు బృందం వారిచే వింటారు. చతురస్ర జాతి త్రిపుట తాళం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. అలసిన మనసుకు ఒక మంచి పాట కంటే గొప్ప ఔషధం ఏముంటుంది చెప్పండి? మన సంతోషాన్ని రెండింతలు చేయడానికి, బాధల్ని మరిచి హాయిగా ఉండడానికి పాటే మన తొలి నేస్తం. మనసులోని భావాలను మాటల్లో చెప్పలేనప్పుడు స్వరాల రూపంలో వినిపించే అద్భుత కళే సంగీతం. ఆ తేనెలొలికే అమృత గానంలో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి మీ ముందుకు వచ్చింది మీ అభిమాన కార్యక్రమం మధురమే సుధాగానం. మరి మధురమే సుధాగానంలో భాగంగా అద్భుతమైన అలనాటి పాత పాటలతో పాటు మన భారతదేశానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు కోనార్క్ సూర్య దేవాలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుసుకుందాం. రాతి పలకలపై సమయాన్ని మలిచిన అద్భుతం, భాస్కరుని కాంతి తరంగాలకు ప్రతిరూపంగా నిలిచిన జగదేక శిల్ప కళాఖండం కోనార్క్ సూర్య దేవాలయం. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు, పరాక్రమశాలి అయిన లాంగ్లా నరసింహదేవ ఈ అద్భుత నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కోణ అంటే మూల, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థమంట. సూర్యుడు ఉదయించే కోణంలో వెలిసిన క్షేత్రం కాబట్టి దీనికి కోణార్క్ అనే పేరు వచ్చిందట. సముద్ర ప్రయాణాలు చేసే విదేశీ నావికులు నాటి కాలంలో దీన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలిచేవారట. ఎందుకు అలా పిలిచేవారు ఖచ్చితంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మధురమైన మధ్యాహ్నం వేళ మధురమే సుధాగానంలో భలే రాముడు చిత్రం నుంచి ఓహో మేఘమాల అనే పాటని మా కోసం వినిపించండి అని అడుగుతున్నారు శ్రోతలు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకటమ్మ, సంజీవరెడ్డి, ఋషికేశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ, సావిత్రి వారి కుటుంబ సభ్యులు.

మధురమే సుధాగానంలో కోణార్క్ సూర్యదేవాలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరి దీన్ని నాటి కాలంలో విదేశీ నావికులు బ్లాక్ పగోడా అని ఎందుకు పిలిచేవారు? ఈ ఆలయాన్ని ప్రధానంగా కోండలైట్ ఇంకా నల్లటి గ్రెనైట్ రాళ్లతో నిర్మించారు. కాలక్రమేణా వాతావరణ పరిస్థితులు, వర్షం ఇంకా గాలి ప్రభావం వల్ల ఈ రాళ్ళు మరింత నల్లబడ్డాయి. దూరంగా సముద్రం నుంచి చూస్తున్నప్పుడు ఈ ఆలయం ఒక పెద్ద నల్లటి ఆకారంలో కనిపిస్తుందట. 16-17వ శతాబ్దంలో బంగాళాఖాతంలో ప్రయాణించే యూరోపియన్ పోర్చుగీస్ నావికులు సముద్రం ద్వారా ఒడిశా తీరానికి మార్గాన్ని గుర్తుపట్టడానికి రెండు ప్రధాన దేవాలయం ల్యాండ్ మార్క్గా వాడుకునేవారట. నల్లటి రంగులో ఉండి సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల దీన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారట. అలాగే పూరి జగన్నాథ ఆలయం తెల్లటి సున్నంతో మెరిసిపోతూ ఉండేది కాబట్టి దీన్ని వైట్ పగోడా అని పిలిచేవారట. అలాగే ఈ చారిత్రాత్మక కట్టడానికి పౌరాణిక గాథలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడు మధురమే సుధాగానంలో ముద్దుల కొడుకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన చీటపట్ట చినుకుల అనే పాటని వినిపించమని అడుగుతున్నారు శ్రోతలు వాణి, శేషు, శివగాయత్రి నగర్.

0: మధురమే సుధాగానం కార్యక్రమంలో చారిత్రాత్మక కట్టడమైన కోణార్క్ సూర్యదేవాలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఇక్కడ చంద్రభాగా తీరాన దివ్యమైన సూర్య ఉపాసన చేసి తన వ్యాధిని నయం చేసుకున్నాడని, ఆ కృతజ్ఞతాభావంతో సూర్యభగవానునికి ఈ క్షేత్రాన్ని నిర్మించాడని స్థల పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ చారిత్రాత్మక పౌరాణిక విశిష్టత వల్లే 1984లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. కళింగ వాస్తుశిల్ప శైలికి నిలువెత్తు సాక్ష్యమైన ఈ దేవాలయాన్ని ఒక సాధారణ గుడిలా కాక సూర్యభగవానుడు అధిరోహించిన రథం ఆకారంలో మలిచారు. ఎలా అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలుసుకుందాం. మధురమే సుధాగానంలో ఇప్పుడు సూపర్ మ్యాన్ చిత్రం నుంచి చినుకు చిటుకు వేసింది అనే పాటని వినిపించమని అడుగుతున్నారు. ఈ పాటకి గాత్రాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల. ఈ పాటకి సాహిత్యాన్ని అందించిన వారు ఆచార్య ఆత్రేయ మరియు వేటూరి. ఈ పాటని కోరుతున్న శ్రోతలు గంగరాజు మరిపాలెం నుంచి. ముందుగా ఒక చిన్న వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుంది.

అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మధురమే సుధాగానం వింటున్నారు. తరువాతి కార్యక్రమంగా 3:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అలాగే ఈరోజు సాయంత్రం 5:35 మా పదం మీ భావం కార్యక్రమంలో మేము ఇవ్వబోయే పదం గగనం. మధురమే సుధాగానంలో తొలి వలపే తీయనిది అనే పాట నీడలేని ఆడది చిత్రం నుంచి మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు లింగా లక్ష్మి సత్యనారాయణమూర్తి, చీమలపల్లి వేపగుంట దగ్గర నుంచి. ఈ పాటకి సాహిత్యాన్ని అందించిన వారు డాక్టర్ సి నారాయణరెడ్డి, గాత్రాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మధురమే సుధాగానంలో కోణార్క్ సూర్యదేవాలయం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటున్నాం కదా. నిజంగా ఈ కోణార్క్ ఆలయాన్ని సూర్యభగవాన్ని రథం ఆకారంలో ఎలా మలిచారు? రథం ముందుకు కనిపించే 7 రాతి గుర్రాలు వారంలోని 7 రోజులకు, అలాగే సూర్యకాంతిలోని 7 వర్ణాలకి ప్రతీకలట. ఈ రథానికి ఇరువైపులా 24 భారీ రాతి చక్రాలు చెక్కబడ్డాయి. ఇవి సంవత్సరంలోని 24 పక్షాలను, అలాగే రోజులోని 24 గంటలను సూచిస్తాయట. ఈ చక్రాల శిల్పకళ అత్యంత శాస్త్రీయమైనది. చక్రంపై పడే నీడ ఆధారంగా నాటి శిల్పులు సమయాన్ని ఖచ్చితంగా చెప్పేవారట. నేటికీ మన భారతీయులు 10 రూపాయల నోటు వెనుక ఈ కోణార్క్ చక్రం మన దేశ గర్వకారణంగా వెలుగుతోంది. ఆలయ గర్భగుడిని నాటి శిల్పులు ఎంత అద్భుతంగా రూపొందించారంటే, ఉదయాన్నే ఉదయించే తొలి సూర్యకిరణం నేరుగా నాట్య మండపం దాటుకొని ప్రధాన గర్భగుడిలోని సూర్యదేవుని విగ్రహ పాదాలను తాకుతుందట. మధురమే సుధాగానంలో వెలుగు నీడలు చిత్రం నుంచి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించి ఘంటసాల పి సుశీల గాత్రంలో వచ్చిన హాయ్ హాయిగా జాబిల్లి అనే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: రాళ్లల్లో జీవాన్ని నింపి కాంతికి ఆకారాన్ని ఇచ్చిన మన ప్రాచీన శిల్పుల మేధస్సుకు, విశ్వకర్మ కళా నైపుణ్యానికి ఈ కోణార్క్ ఆలయం ఒక మహోన్నత నిదర్శనం. కాలక్రమేణా ఆలయంలోని కొన్ని భాగాలు శిథిలమైనప్పటికీ ఆ రాతి చక్రాలు శిల్పాల్లో ప్రతిబింబించే నైపుణ్యం నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మన ప్రాచీన సంస్కృతికి, వారసత్వ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ మహా అద్భుతాన్ని కాపాడుకోవడం, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత. ఇంతటితో మధురమేఘ సుధాగానం సమాప్తం కాబోతుంది. మాధురమే సుధాగానం కార్యక్రమం శ్రోతలందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే. అందుకే 3 అవ్వక ముందే, అంతకన్నా ముందు నుంచే సాంగ్స్ కోసం రిక్వెస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. చాలామంది పాటల్ని కోరుతున్నారు. అందరి పాటల్ని మనం ఉన్న కాస్త సమయంలో ప్లే చేయలేం కాబట్టి మిగతా శ్రోతలందరూ కూడా అర్థం చేసుకుంటారని నా మనవి. అలాగే కొంతమంది శ్రోతల పేర్లు చదువుతున్నాను. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుండం గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల్ నుంచి మధురమే సుధాగానంలో పాటలు కోరిన వారు సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్, తుమ్మలపాలెం నుండి. మన్మధరావు, చరిస్మా, మహిమ, ధర్మరాజు, లోవరాజు, రామారావు, ఈశ్వర్రావు,

ఆర్కే రావు, కుమార్ గంగరాజు, వీరేంద్ర, రెల్లివీధి, జబ్బర్ తోట నుంచి కూడా పాటలను కోరడం జరిగింది. అలాగే శ్రీను నడా డాబా గార్డెన్స్ నుంచి, ఆరిలోవా శ్రీకాంత్ నగర్ నుంచి విజయ కోటేశ్వరరావు, దామోదర వేద ప్రకాష్ రమణమ్మ తాతయ్యలు రిక్వెస్ట్ చేశారు సాంగ్స్. ఇంకా చాలామంది రిక్వెస్ట్ చేశారు, కానీ మనకి సమయం ఉన్నంత సమయంలో ఎంతమంది రిక్వెస్ట్ వీలైతే అన్ని సాంగ్స్ మనం ప్లే చేయడం జరిగింది.

మీరు ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాలు సరదాగా కాసేపు. ఈరోజు సాయంత్రం 5:35 ప్రసారం కాబోయే మా పదం మీ భావం కార్యక్రమంలో ఈరోజు మీకు ఇస్తున్న పదం గగనం.

సో మీ పదాలని మీ కవితల్ని మాకు రాసి పంపించాలంటే 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇప్పుడే పదం ఇచ్చాను కదా అని అప్పుడే పంపించేయద్దు, ఇంకా టైం ఉంది. మీరు మీ కవితల్ని 4:30 నుంచి పంపించడం మొదలుపెట్టండి.

0: 102 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. టైం ఎంతైందో తెలుసా? టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి నవ్వుల గేట్లు తెరిచే టైం. ఎందుకంటే మీ ముందుకు వచ్చేసింది నాన్ స్టాప్ ముచ్చట్లు, మీ ఫేవరెట్ సూపర్ హిట్ సాంగ్స్, మీ ముఖంపై చిరునవ్వు తప్పించే సరదా మాటలతో సరదాగా కాసేపు. మరి సరదాగా కాసేపులో ఈరోజు మన టాపిక్ ఏంటి? అసలు మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక విషయం మర్చిపోయేదాన్ని. అదేంటంటే గొడుగు. ఎక్కడికి వెళ్ళినా సరే మనం రెయినీ సీజన్లో గొడుగు తీసుకెళ్తాం కదా స్కూల్కి, స్కూల్లో ఖచ్చితంగా మర్చిపోయే ఏదైనా ఐటెం ఉంది అంటే అది గొడుగే అనమాట. అలాగే కొన్నిసార్లు నా గొడుగుని వేరే వాళ్ళకి అప్పించి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ ఏమన్నా మీ లైఫ్లో జరిగాయా గొడుగు రిలేటెడ్? ఒకవేళ జరిగితే ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. మరి షేర్ చేసుకోవాలంటే మీరు డయల్ చేసిన నంబర్స్ 0891-272-7244 లేదా 0891-272-7288. సో మరి లేట్ చేయకుండా వెంటనే మీకు గొడుగుతో రిలేటెడ్ ఏ ఇన్సిడెంట్స్ జరిగాయో నాతో షేర్ చేసుకోవాలంటే డయల్ చేయండి 0891-272-7244 లేదా 0891-272-7288కి. హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎన్ఎన్ శ్రీరావు, సీరానగర్ మేడం.
0: ఓకే, సో టాపిక్ విన్నారా ఈరోజు?
1: మేడం
0: మీ లైఫ్లో ఎప్పుడన్నా జరిగాయా అలాంటి గొడుగు రిలేటెడ్ ఫన్నీ ఇన్సిడెంట్స్?
1: అయింది మేడం. నేను ఒకసారి బ్యాంక్ వెళ్ళాను, అక్కడ వర్షం మా పట్టు ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన ఒకడు ఒక 5 నిమిషాలు వస్తానని చెప్పి పుచ్చుకున్నాడు ఆ గొడుగు. ఇప్పుడు వస్తానన్నాడు, గంట వరకు రాలేదు. ఎలాగే నా పని అయిపోయినా సరే వెయిట్ చేసుకోవడం పడ్డది మేడం. వాళ్ళ గురించి
0: చాలా బాధ అనిపిస్తుంది కదా, మన గొడుగు అప్పించి మనమే వెయిట్ చేయడం.
1: బాధ అనిపించింది, లేబర్ బాధ తెచ్చుకుందాం అనుకున్నాను.
0: బట్ ఈరోజు ఇలా షేర్ చేసుకోవడానికి మీకు ఒక టాపిక్ వచ్చింది అనమాట.
1: థ్యాంక్
0: యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: అమ్మా నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: రమణ సీతమ్మ, నవగులపల్లి, ఆకాశవాణి డైలీ కాలర్.
0: ఎగ్జాక్ట్లీ. రమణ గారు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నా అమ్మా. వర్షం వినాయకుడు నిమజ్జనం నిన్న అయింది.
0: అవును,
2: పిల్లలతో మన వాళ్ళు వచ్చారు.
0: సో బాగా ఫ్యామిలీతో అందరితో ఎంజాయ్ చేశారా బాగా?
2: ఇప్పుడు కూడా అడుగుతున్నారు మా మనవాడు ఎవరో ఫోన్ చేస్తున్నా అంటే రేడియో కంటే అవునా అంటున్నాడు.
0: మన అందరి రేడియో అని చెప్పాల్సింది.
2: గొడిగేది ఇప్పుడు అందరు కామన్ గా కొంటున్నారు కదమ్మా. ఒకప్పుడు చాలా తక్కువ మంది కొన్నవారు. పాపం పట్టుకెళ్తే పాపం వాళ్ళు రావడానికి కాస్త ఇబ్బంది అయ్యేది. వీళ్ళు బయటకు వెళ్తానికి ఇంకా అంతకంటే డబ్బులు ఇబ్బంది పడేవారు. అట్లా గొడవలు కూడా ఆడుకున్న రోజులు ఉన్నాయి.
0: గొడుగుల కోసం గొడవ,
2: గొడుగు కోసం గొడవ. ఇప్పుడు దాంతో పాటు గొడుగుతో పాటు ఇప్పుడు బండి, ఇప్పుడు గొడుగు ఇచ్చేది కాదు ఒకసారి బండి రా.
0: సో ఇదైతే ఎక్స్చేంజ్ అయితే మారదు,
2: మారదు.
0: మళ్ళీ చాలా మందికి గొడుగు వర్షం పడినప్పుడు మాత్రమే మనకు గుర్తు వస్తుంది, ఇంట్లో ఎక్కడ పెట్టామో కూడా గుర్తుండదు కదా.
2: గుర్తుండదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే నాకు గొడుగు గిఫ్ట్ కూడా వచ్చింది. అది చాలా భద్రంగా నేను అది అదైతే ఎవరికి ఇవ్వట్లేదు, షాప్ లో పెట్టి షాప్ లోనే వాడుతున్నా.
0: ఫస్ట్ టైం వింటున్నా గొడుగు గిఫ్ట్ వచ్చిందా? వావ్.
2: అందుకనే అది చాలా జాగ్రత్తగా వాడుతున్నా.
0: దాచుకున్నారా? సూపర్ అండి. హలో. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? వర్షాలు పడుతున్నాయండి గట్టిగా.
3: గట్టిగా పడ్డాయి. 2 రోజులు మొత్తం మంచి ఎక్కింది శ్రీకాకుళం జిల్లా. ఈ రోజు ఉదయం నుంచి కొద్దిగా తెరిచి.
0: మరి 2 రోజులు గొడుగు వెతుక్కున్నారా? అవైలబుల్ గా ఉందా?
3: గొడుగును అయితే పట్టుకెళ్ళాము, ఇక్కడైతే మర్చిపోలేదు. మేము మా బాల్యంలో మేము ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు ఒకసారి గొడుగు తీసుకెళ్ళా.
0: ఓకే
3: ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ప్రైవేట్. ఒక రోజు గొడుగు షిఫ్ట్ అయింది, నాది ఒకరు పట్టుకెళ్లారు ముందు, అక్కడ మిగిలిపోయి నేను ఇంటే పట్టుకొచ్చా. తర్వాత మళ్ళీ మరుసటి రోజు గొడుగుని తీసుకొస్తా, వర్షం ఆగిపోయింది ఎందుకంటే చేంజ్ అయింది కాబట్టి ఇంట్లో చెప్తాను. తర్వాత తీసుకొస్తాయండి, తర్వాత గొడుగు మీద ఏం చేశారంటే నా పేరు రాశారు సూట్ తప్పుతారు.
0: సో గొడుగు పోకుండా చక్కగా పేర్లు రాసుకున్నారు, మంచి ఐడియా కదా. ఓకే, అయితే ఈ విధంగా మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో గొడుగు రిలేటెడ్ ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ మన లిజినెస్ దగ్గర నుంచి మనం కూడా విందాం. అందుకన్నా ముందైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: हेलो
1: हेलो हेलो హలో,
0: నమస్తే అండి, బాగున్నారని?
1: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అజయ్ జ్యోతి గారు, జ్యోతి గారేనా?
1: అవునండి అవునండి.
0: ఓకే, థ్యాంక్స్ అండి. పసరపూడి సత్యరెడ్డి.
1: సత్యరెడ్డి గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా, వరదలు ఫుల్గా పడుతున్నాయి.
1: వర్షాన్ని ఎంజాయ్ చేయండి, మంచిగా కాఫీ తాగుతూ, పకోడీలు తింటూ, అలాగే ఆల్ ఇండియా రేడియో వింటూ
0: రేడియో లేదు, ఏం లేదు కదండి, మాకు టైం పాస్.
1: కదా. మీరు లేనిదే మేము లేము.
0: అవునవును, సరదా మాట్లాడతాను కాబట్టి మాకు పోగలు బాగున్నాయండి.
1: ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
0: ఏమన్నా సాయంత్రం మీరు చూసుకుని వెళ్ళండి, వర్షం పడుతుంది కదా, మరి ఇంటికి వెళ్ళేటప్పుడు
1: అవును, గొడుగు తెచ్చుకున్నాను నేను
0: తీసుకున్నారండి.
1: తెచ్చుకున్నాను.
0: చూసి గారికి జాతీయ అడగలను అయితే
1: తప్పకుండా తప్పకుండా అండి,
0: నేను
1: థ్యాంక్ యూ సో మచ్.
0: చిన్నప్పుడు అయితే అండి గొడుగు గొడవ చేసి గొడుగు కొనిపించుకున్నాను నేను.
1: గొడవ పెట్టి మరీనా?
0: అది వర్షం వచ్చినప్పుడు ఇలా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోయాను, గాలికి ఎత్తే వెనక వెళ్ళిపోయేది అండి.
1: అవును అవును,
0: వెనక వెళ్ళిపోతే ఇంటికి వచ్చేసరికి చెవాట్లు మాకు మొత్తం
1: గొడుగు పాడు
0: మొత్తం
1: చేసా.
0: విరిగిపోయి ఉండేది.
1: అవి అది కామనే కదా.
0: అదే సరదా కదా,
1: సో అలాగా సరదాగా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారైతే
0: అదే అండి.
1: ఓకే అండి, థ్యాంక్
0: బాయ్
1: యూ సో
0: జ్యోతి
1: మచ్
0: గారు.
1: అండి, బాయ్ అండి. హలో,
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్చూరు. ముందుగా మీకు మీరు మా ఫేవరెట్ పాట వినిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.
1: అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: చాలా మంచి పాట మేడం, శ్రేయా ఘోషల్ పాడింది.
1: అవును అండి
2: మేడం, తర్వాత మీరు ఇచ్చిన టాపిక్ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి నర్సపూర్ ఈ రోజు వచ్చాం మేడం.
1: ఓకే,
2: అయితే అందులో గొడుగు మర్చిపోయి వచ్చేసాం మేడం ట్రైన్ లో. తర్వాత అది ఆ గొడుగు ఒక సిమ్ కార్డు కొంటే ఆ గొడుగు ఫ్రీ ఇచ్చాడు.
1: ఓకే,
2: అది మర్చిపోయి వచ్చాం మేడం ట్రైన్ లో.
1: అయ్యయ్యో, బాధ అనిపిస్తుంది.
2: అవును మేడం, థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో
2: హలో, జాకర్ జ్యోతి గారు.
1: అవునండి, మీరు వాల్యూమ్ తగ్గించాలి రేడియోది.
2: వాల్యూమ్ తగ్గించాను తగ్గించాను.
1: ఓకే అండి, చెప్పండి మీ పేరు, మాకు తెలుసు అయినా మీరు చెప్పండి.
2: తెలుసండి,
1: తెలుసండి, మా రెగ్యులర్ కాలర్స్ మాకు తెలియపోతే ఎలా చెప్పండి?
2: ఏంటండి,
1: మా రెగ్యులర్ కాలర్స్ ఎవరు మాకు తెలియపోతే ఎలా చెప్పండి?
2: అందుకే ఏరండి, జోకర్ జ్యోతి గారు మాకు కావాల్సిన జ్యోతి గారు మాకు
1: కదా, మరి
2: కడుపు నిండుగా నవ్వులు నవరాని, నవరత్నం నవరాని, నవ్వించడానికే మీరు అన్నారండి.
1: మీరు కూడా మరి బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి ఇప్పుడు.
2: తప్పకుండా తప్పకుండా.
1: సో చెప్పండి మరి.
2: మర్చిపోవడం అంటే నేను చాలా చోట్ల కొన్ని రకాలు మర్చిపోవడం జరిగిందండి సందేశాలు.
1: ఓకే,
2: మరి నేనైతే ఫోనే మర్చిపోయాను ఆటోలోని. ఒకసారి ఆటోలో పడిపోయింది నా చిన్న ఫోను.
1: ఓకే, మళ్ళీ దొరికిందండి?
2: వెంటనే అతను ఆటో అతను ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది.
1: ఓకే,
2: వెంటనే చూసుకున్నాను.

0: చూసుకుంటే అది గాంధీ బొమ్మ దగ్గర ఆట అవుతుంది మళ్ళీ రెండో సారి వస్తే నా ఫోన్ నాకు ఇచ్చారు, మా నాన్నగారిని పంపిస్తే నా ఫోన్ నాకు అతను ఇచ్చారు. వెంటనే ఫోన్ రింగ్ అయింది, ఆటో అతను చూసుకున్నాడు. అది కొన్ని సంవత్సరాల కింద జరిగిందండి. నా చిన్న ఫోన్ అనమాట, అది 1200-1300 రూపాయల ఫోన్ అండి అది. నిజంగా నాకు అది చాలా అదృష్టం అనిపించింది.
1: సో ఆటో అతను కూడా చాలా మంచివారండి.
0: థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: మీ అభిమానమే మాకు అభిమానం అండి.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

0: పచ్చా బొబ్బలా
1: సైబాల్,
0: నడువులో తామర
1: సైబాల్,
0: బురద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఎలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంటే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
6: సరదాగా కాసేపులో గొడుగు గురించి మీ లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇంకా డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఠాగూర్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అండ్ శ్రేయా గోషల్ వాయిస్లో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: వాన వరద రెండు వస్తున్నాయి, కానీ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి కదా. ముందుగా కాలర్సే మనకి ఇంపార్టెంట్. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
1: కొంచెం తేడాగా ఉన్నా మేడం, ఎందుకంటే 2 రోజుల నుంచి భారీగా పడేస్తున్నారు.
0: ఎంత జెన్యున్ గా చెప్తున్నారండి.
1: డల్ గా ఉంటే డల్ గా ఉన్నామని చెప్తామండి, హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉన్నామని చెప్తాం.
0: కానీ మీరు డల్ గా ఉంటే మేము ఒప్పుకోమండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాల్సిందే గొడుగు గురించి.
1: ఈ మాత్రం అన్న హుషారు ఉందంటే మన ఆకాశవాణి గురించే మేడం, లేకపోతే ఇంకా దిగులుగా ఉండు, బయటికి వెళ్తా కూడా ఛాన్స్ లేదు ఇక్కడ.
0: వర్షం వల్ల
1: అవునండి, అసలు గ్యాప్ లేకుండా కురుస్తుంది మేడం.
0: సో ఇలాంటప్పుడే మనం ఇలాంటి స్టోరీస్ అన్ని గుర్తు చేసుకోవాలి, అదే మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్.
1: అవును మేడం, మేము తమిళనాడులో అరుణాచలానికి ఒకసారి బయలుదేరాం మేడం.
0: ఓకే.
1: అయితే అక్కడ భారీ వర్షం తుఫాన్ గా ఉందని చెప్పి ముందే మాకు న్యూస్ వచ్చిందండి.
0: ఓకే.
1: అయితే వెంటనే గొడుగు కూడా బ్యాగ్ లో చదురుకున్నాం, చదురుకొని బయలుదేరాం మేడం.
0: ఓకే.
1: ఈ బయలుదేరిన టైంలో మా ఆవిడ ఏం చేసిందంటే అండి, అడ్డంగా ఉందని చెప్పేసి న్యూస్ తెలియక గొడుగు తీసి పక్కన పెట్టేసిందండి. నేను ఉందనుకున్నాను, ఆవిడ పెట్టలేదు. ఇద్దరం బయలుదేరిపోయి ట్రైన్ ఎక్కేసాం, వెళ్ళిపోయాం అండి అరుణాచలం. వెళ్ళిపోయేటప్పటికి మేము ట్రైన్ దిగేటప్పటికే బాగా గట్టిగా కొట్టేస్తుందండి వర్షం.
0: ఓకే.
1: ఇక చూసుకోండి, నేనేమో గొడుగు తీద్దామని బ్యాగ్ ఓపెన్ చేస్తే గొడుగు లేదు. అమ్మో గొడుగు పోయింది, గొడుగు పోయింది, ఎవరు తీస్తాడని చెప్పేసి ఓ పోగి అంత ఎతికేస్తున్నాయండి. ఈలోపు ఏంటి ఎతుకుతున్నారని అడిగిందండి. గొడుగు పెట్టాను, గొడుగు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే లేదు అడ్డంగా బ్యాగ్ ఇరుగ్గా ఉందని నేనే తీసి పక్కన పెట్టేసాను.
0: సూపర్.
1: అక్కడికి తీసుకున్నామండి.
0: బాగుంది, స్టోరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి. జ్యోతి గారు బాగున్నారండి?
0: బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు చెప్పండి.
2: పెదగదిలి వినాయక నగర్ చిన్నారావండి. వాయిస్ గంభీరంగా వస్తుంది.
0: అవునండి, అవును. మొత్తం ఆల్ ఇండియా రేడియో నుంచి, మొత్తం వైజాగ్ కాదు, అన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వినాలి. హలో, నమస్తే అండి.
3: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు ఎం రమణ, ఎలిమెంటరీ ఏరియా పెదపిల్లి.
0: రమణ గారు, టాపిక్ విన్నారా మరి?
3: విన్నామండి. దాని నుంచి ఆ గొడుగు గురించి చెప్తాను, నాకు ఊరుగా నోరు ఊరేస్తుంది.
0: చెప్పండి చెప్పండి, తొందరగా చెప్పండి.
3: మా ఊర్లో ఒక లాటర్ కట్టారండి.
0: ఓకే.
3: లాటర్ కడితే మంచి మంచి వస్తువులు అండి.

0: తొందరగా వెలిగేశాయి.
1: ఓకే.
0: అలగలేని వాళ్ళకి ఒక్కొక్క గొడుగు ఒక్కొక్క బింది ఇచ్చారు, టీల్ బింది.
1: ఓ ఓకే,
0: ఆ
1: యూస్ఫులే.
0: ఇరవై ఇస్తే ఆ బింది చూడబోతు మా అక్క నాకు ఇచ్చారని అట్టుకు వెళ్ళిపోయింది.
1: మరి గొడుగు.
0: అదొకటి ఆ గొడుగేమో చుట్టూ మా ఊళ్ళో ఎలసల్లో మామూలుగా వాన వస్తుందని అట్టుకెళ్ళాను. అట్టుకెళ్తే అట్టిన తర్వాత గొడుగు కనపడలేదు.
1: ఓ నో.
0: ఎవరికి ఇచ్చాను తెలియదు. ఆ ఒక అతను అట్టుకెళ్ళాడు, మళ్ళీ అడిగితే ఏమో ఎక్కడో పోయింది అన్నాడు.
1: అంతే ఇంకా.
0: అయిపోయి
1: సో అప్పుడు మర్చిపోయింది, ఈ రోజు ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది.
0: ఇక్కడ బింది లేదు, అక్కడ గొడుగు లేదు, వేస్ట్ గా ఆర్డర్ కట్టాడు అనుకున్నాను అన్నమాట. అప్పుడు
1: అయ్యో, బింది పోయింది, గొడుగు పోయింది.
0: గొడుగు పోయింది. బింది పోలేదు, పోనీ ఏదో సెంటర్ ఇచ్చావు అనుకో,
1: గొడుగు మాత్రం పోయింది.
0: గొడుగు మాత్రం పోయింది.
1: గొడుగు కూడా ఎవరో ఒకరి దగ్గర ఉండే ఉంటుంది కదా, మీ పేరు చెప్పి వాడుకుంటారులేండి.
0: వాడుకోలేదు, అందుకే నేను మాట్లాడలేదు. మీరు చెప్పారు కనుక ఇప్పుడు గుర్తొచ్చింది నాకు.
1: ఓకే రండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం, అలాగే మన సరదాగా కాసేపు కూడా చిన్న చిన్న బ్రేక్స్ తర్వాత మళ్ళీ ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. సో మీరు మాత్రం కాల్స్ చేయడం మర్చిపోకండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల 2026 తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం.

0: వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. మరి ఈరోజు సరదాగా కాసేపులో మనం ఇచ్చిన టాపిక్ ఏంటి? గొడుగు రిలేటెడ్ ఫన్నీ ఇన్సిడెంట్స్. అదేనండి, వర్షం పడినప్పుడే గుర్తుకొస్తుంది. అలాగే మనకి చాలా అవసరాలు ఉంటాయి, అప్పుడే మనం మర్చిపోతూ ఉంటాము, ఎవరికో ఇస్తూ ఉంటాము, మనకి గుర్తురాదు. సో ఇలాంటి చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ గొడుగుతో మనకి రియల్ లైఫ్లో ఉంటాయి కదా, అవి మాతో షేర్ చేసుకోవాలంటే వెంటనే కాల్ చేయండి 0891 272 7244 లేదా 0891 272 7788 నెంబర్స్కి. హలో హలో హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: నేను తుమ్మపాల నుంచి సత్యారావు మాట్లాడుతున్నాను. మీరందరూ తుమ్మలపాల అంటారు కదా, అదే తుమ్మపాల.
1: ఓకే, సో టాపిక్ విన్నారండి,
0: విన్నాండి.
1: చెప్పండి మరి మీ
0: చాలా
1: ఇన్సిడెంట్స్.
0: రోజుల క్రితం ఇప్పుడు బ్యాంకులో, బ్యాంక్ అది గాని పోస్ట్ ఆఫీస్ అది అప్పుడు మామూలు వేరే పనుల మీద వెళ్ళేవాళ్ళమే.
1: ఓకే,
0: వెళ్తే గొడుగు బయట పెట్టమండి వారు, అంటే వర్షం పడినప్పుడు నీరు కారుతుందని. బయట
1: అవును,
0: ఓపెన్ చేసి పెడితే తీరా పని వచ్చేసరికి వర్షం ఉండేది కాదు, మర్చి వచ్చేసాం. కాసేపు తెలిస్తే గొడుగు లేదు, ఎవరో పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సంచి పట్టుకుని వస్తాం వర్షం వచ్చినప్పుడు, ఆ గొడుగు ముడిచి ఆ సంచిలో పెట్టేసి
1: ఓకే. సో దానికి కూడా ఒక
0: ఉపాయం
1: సొల్యూషన్
0: ఉంది.
1: కనిపెట్టేశారు.
0: అలాగే మాక్సిమం పెన్నులు పోయినాయి బ్యాంక్ లో పోస్ట్ ఆఫీస్ లో, ఎవరో రెడీ తీసుకుంటారు మళ్ళీ కనిపించరు. ఇప్పుడు ఏం
1: ఓకే
0: చేస్తాను, పెన్ను బయట కనిపించి కూడా లోపల నుంచి చేసుకుంటారు.
1: ఓకే, సో ప్రాబ్లమ్ చూసారు, ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెట్టారు, సూపర్ సార్ మీరు.
0: ఇప్పుడు జేబులో పెన్ను మామూలు పెట్టుకుంటాను, బ్యాంక్ వెళ్ళగానే లోపల పెట్టాను. ప్రతి ఒక్కరు చూసాడు బ్యాంక్ వెళ్ళినప్పుడు
1: ఆ తర్వాత
0: పెన్ను
1: మన
0: పట్టుకెళ్ళాడు
1: దగ్గరికి
0: కదా,
1: రావడానికి టైం పట్టేస్తుంది.
0: అనగా పరిగెత్తి చూస్తుండాలి ఎక్కడికి వెళ్తున్నారు.
1: అవునండి, ఇది మాత్రం
0: జ్యోతి
1: అందరికీ
0: గారేనా?
1: రిలేటబులే. అవునండి,
0: జ్యోతి గారేనా? గుడ్ ఈవినింగ్, బాగున్నారు కదా?
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. హలో, ఓకే, సో గొడుగు రిలేటెడ్ ఇంకా ఫన్నీ ఫన్నీ టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. హలో,
2: నమస్తే మేడం. ఈస్ట్ గోదావరి చెల్లూరు, నా పేరు గోవింద్ అండి.
1: గోవింద్ గారు ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగున్నాను మేడం, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేడం.
1: ఓకే, మరి టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం. నేను చదువుకునేటప్పుడండి, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం వచ్చిన రాకపోయినా కానీ స్కూల్ కి గొడుగు తీసుకెళ్ళమని మా అమ్మగారు నాన్నగారు చెప్పుకోరు అనమాట అండి.
1: ఓకే,
2: ఎందుకంటే మన బట్టలు తడిచిపోయినా పర్లేదు, మళ్ళా వచ్చేటప్పుడు వరుస వచ్చే బుక్స్ అన్ని తడిచిపోతాయి కదా, మొత్తం అంతా కూడా రాసినంత వృధా అయిపోతుంది కదా.
1: అది నిజమే.
2: గొడుగు తీసుకెళ్తే ఒప్పుకునేవారే కాదనమాట అండి.
1: మరి గొడుగు జాగ్రత్తగా కాపాడేవారా మీరు?
2: దాని మీద పేరు రాసిండి, దారంతో పేరు రాసిండి.
1: ఓకే,
2: తర్వాత క్లాస్ రూమ్ లోకేమో టీచర్లేమో మానికి పెట్టించేవారు కదా, బయట పెట్టకూడదు అనమాట అండి.
1: అవును,
2: ఎందుకంటే వర్షం వచ్చిన నీళ్ళన్ని మళ్ళీ గొడవలు ఉన్న నీళ్ళన్ని మళ్ళీ క్లాస్ రూమ్ లో వచ్చేస్తాయి అనేసి బయట పెడితే జాగ్రత్తగా దాన్ని కూడా ఇంటర్వెల్ జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు వర్షం వచ్చి వేసుకుని వచ్చి వాళ్ళు అనమాట.
1: సో కేర్ఫుల్ గా కాపాడుకున్నారు గొడుగుని.
2: అవునండి, థ్యాంక్ యూ అండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, ఓకే, హలో
3: హలో
1: హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వెంకటరమణ మారిపోలం.
1: ఓకే అండి, వెంకటరమణ గారు, మరి విన్నారా టాపిక్?
3: విన్నాను మేడం.
1: మరి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి?
3: సామాన్కి వెళ్ళాం మేడం.
1: ఓకే,
3: అది మా గొడుగు పనిలోకి మర్చిపోయాం.
1: ఓకే,
3: ఇస్తాం చెప్పి ఇవ్వకుండా వాడుకున్నాడు కొత్త గొడుగు.
1: అయ్యయ్యో,
3: మళ్ళీ గొడుగు కొనుక్కున్నాం మేడం.
1: సార్ ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం, కానీ ముందుగా గోదావరి చిత్రం నుంచి మంచి మంచి సాంగ్ వినేద్దాం.

0: వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. మరి ఈరోజు టాపిక్ కోసం మాట్లాడడానికి మన కోసం లిజనర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ జ్యోతి గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: నవ్వస్తే ఏది గొడుగుల స్టోరీలు వింటే నవ్వస్తుంది.
0: మరి మీ స్టోరీస్ గుర్తురాలేదా?
1: అందరికి గొడుగులు పాతాయి, మాకు గొడుగులు దొరుకుతాయి.
0: వావ్, ఇది కదా అసలైన టాపిక్ అంటే. సూపర్, చెప్పండి. మరి
1: అయితే మా వారు బస్సులను, ప్రైవేట్ బస్సు అనమాట, వెళ్తుంటారు కదా డ్యూటీకి, వెళ్ళినప్పుడు చాలా మంది గొడుగులు మర్చిపోతారు.
0: అవును,
1: అలా బస్సు ఉంచుతారు పాప, ఒక వారం రోజులు ఉంచుతారు, ఎవరో వస్తారు తీసుకెళ్తారు వాళ్ళది అనేసి. ఎంతకన్నా అలా స్టాక్ అయిపోతుంటాయి, లాభం లేదని ఎవరికి ఎవరు ఇచ్చేస్తుంటారు, ఒకటో రెండో తెస్తారు. ఇంకా దాని మీద పేర్లు ఒకటి అది కాదు, ఆ గొడుగు వేసుకున్నప్పుడు మనం వెళ్దామంటే ఏమో ఆ గొడుగు కావాలి, ఇది మా గొడుగు అని ఎక్కడైనా అంటే మన పరుగు పోద్ది.
0: ఇది కూడా పాయింటే కదా.
1: అందుకే ఆ గొడుగులు నేను పట్టుకెళ్ళను, మా గొడుగు నేను పట్టుకెళ్తాను. నేను ఎవరికి నా తమ్మే గొడుగు కావాలంటే మాత్రం ఆ గొడుగు ఇచ్చిస్తాను వాళ్ళకి, పట్టుకెళ్ళండి, ఎవరికి వాళ్ళకి ఉపయోగం అవ్వాలి కదా.
0: ఓకే, ఎలా అయితేనే మంచి పని చేస్తున్నారు మీరు,
1: మరి
0: ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా.
1: మరి ఇప్పుడు వాళ్ళు వదిలేస్తారు ఆ గొడుగు కదా, పోతే పోయినా చాలా మంది వదిలేస్తారు కదా.
0: అవును,
1: వాళ్ళు తీసుకెళ్తే బాగుండు, షాక్ అయిపోతుంటే అందరూ బస్సులో. ఆ స్టోర్ రూమ్ లో చిన్నది ఉంటది బాక్స్.
0: ఓకే, సో బాగుందండి మీ టాపిక్ అయితే. చాలా
1: అందరికి
0: పోయే సూపర్. ఇందుకే మీ పేరు చెప్పలేదు, పేరు చెప్పండి అసలు. రాధ గారు చెప్పిన టాపిక్ విన్నారు కదా అందరూ, అందరికి పోతే రాధ గారికి దొరుకుతాయి. ఎవరికైనా గొడుగు కావాలంటే కాంటాక్ట్ రాధ గారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో
2: హలో,
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నూకరాజు చల్లయ్యమ్మ అగనంపూడి.
0: నూకరాజు గారు ఎలా ఉన్నారు అసలు మీరు?
2: బాగున్నాం.

0: మా బాగున్నాం.
1: సూపర్ గా ఉన్నారా?
0: సూపర్ గా ఉన్నామండి.
1: మరి సూపర్ గా ఆన్సర్ చెప్తారా?
0: చెప్తామండి.
1: చెప్పండి మరి.
0: అయితే మేడం గారు, ఒకసారి కిరాణా కొట్టుకు వెళ్ళామండి.
1: ఓకే.
0: ఈ గొడుగు పట్టుకెళ్ళి ఆ గోడకు జారేసి ఆ జనాలు గుమ్ముగా ఉన్నారు. అక్కడ సామాన్లు కట్టడం లేట్ అయింది.
1: ఓకే.
0: ఆ జనాలు ఆ సామాన్లు కట్టించుకునే సందర్భంలో నేనున్నాను. ఈ పక్కన
1: అయ్యో,
0: హలో
1: హలో చెప్పండి, వింటున్నా.
0: గొడుగు పట్టుకెళ్ళిపోయారండి.
1: అదే సామాన్లు తీసుకునే గ్యాప్ లో గొడుగుపోయింది.
0: గొడుగుపోయింది, ఇంకా మరి దొరకలేదండి. అలా అలా చాలా సార్లు జరిగిందండి.
1: ఎందుకని మనం గొడుగే మర్చిపోతాం?
0: అంటే పని, అక్కడ ఏదైతే పని మీద వెళ్తామో పని మీద పడతామో గొడుగు మర్చిపోతాం.
1: మిగతా వస్తువులతో పోల్చుకుంటే ఇక గొడుగే కదా ఎక్కువ మర్చిపోతాం.
0: అవునండి.
1: ఓకే.
0: ఈ లోపల ఎవరొకరు సంగ్రహించేస్తారు గొడుగు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: హలో
2: హలో, నేను గుంటూరు నుంచి కుమార్ ని మాట్లాడుతున్నాను.
1: కుమార్ గారు చెప్పండి, మరి గొడుగు రిలేటెడ్ టాపిక్ ఏమైనా జరిగిందా మీ లైఫ్ లో?
2: అంటే గొడుగు బదులుగా సెల్ ఫోన్ ఛార్జింగ్ ని పెట్టుకోమంటారా?
1: ఏమైనా పెట్టుకోండి, అసలు మీరు గొడుగు పోగొట్టుకోలేదైతే.
2: గొడుగుతో ఫనీ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు కానండి.
1: ఓకే, పోనీ వర్షాకాలంలో జరిగింది ఏదైనా గుర్తు తెచ్చుకొని చెప్పండి.
2: సెల్ ఫోన్ ఛార్జర్ తో అయితే జరిగినాయండి.
1: అవునా, సెల్ ఫోన్ మర్చిపోయారా?
2: అంటే మాకు హాస్టల్లోను అలానే ఫుడ్ రూమ్ రెండు ఉంటాయండి.
1: ఓకే.
2: హాస్టల్ కి ఫుడ్ రూమ్ కి ఒక అర కిలోమీటర్ లాంగ్ ఉంటుంది.
1: ఓకే.
2: అయితే మా ఫ్రెండ్ చాలా సార్లు అంటారు, అదే ఛార్జింగ్ తీసుకురాలా, ఛార్జింగ్
1: టెలిఫోన్
2: ఛార్జింగ్ అయిపోయిందంటే అడిగిన తర్వాత ఎలా ఛార్జ్ పెట్టుకొచ్చావంటే, అరే మర్చిపోయానరా, నువ్వు చెప్పావు కానీ నేను మర్చిపోయానరా.
1: అలా మర్చిపోయేవారనమాట.
2: అలా సెల్ ఫోన్ ఫుడ్ దగ్గర మర్చిపోవడం కానీ లేకపోతే ఛార్జర్ రూమ్ లో మర్చిపోవడం కానీ మా రూమ్ లో ఉన్న మా కొలీగ్ అన్నమాట, ఎప్పుడు నాతోనే ఉంటుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అతనొక్కడే చిత్రం నుంచి టిప్పు సునీత వాయిస్లో చంద్రబోస్ రసంలో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రావణి అనకాపల్లి నుంచి మ్యామ్.
0: ఓకే శ్రావణి గారు, మరి ఈ గొడుగు రిలేటెడ్ ఇన్సిడెంట్స్ చెప్పండి.
1: పోగొట్టుకున్నాను మేడం గొడుగు ఒకసారి, కానీ దాని గురించి కాదు, కానీ మీతో మాట్లాడాలని నేను కాల్ చేశాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
0: తెలుస్తుందండి, చెప్పండి. గొడుగు రిలేటెడ్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా చెప్పాలి మీరు.
1: నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మేడం, అందుకనే కాల్ చేశాను. నేను గంట నుంచి కాల్ ట్రై చేస్తున్నాను మ్యామ్, ఇప్పుడు కాల్ కలిసింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
0: కాల్ కలిసింది కాబట్టి టాపిక్ గురించి మాట్లాడేసేయండి. ఓకే, ఎనీవేస్, హలో.
2: గుడ్ ఈవినింగ్ మేడం. మా ప్రియమైన ఆర్జీలతో మాట్లాడడానికి కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, అయినా లైన్ దొరికిందంటే అన్ని మర్చిపోతానండి.
0: అయ్యయ్యో, రియలీ సారీ అండి. పాపం అందరూ ట్రై చేస్తున్నారు కదా.
2: మేడం, అంటే గొడుగు గురించి కలిగింది మేడం గారు. పెన్ను జేబులో లేకపోతే అది ఒక వెల్త్ అండి నాకు.
0: మరి పెన్ గుర్తుంటుందా మీకు?
2: ఎక్కడికన్నా చూడండి, బ్యాంక్ వెళ్ళినప్పుడు కట్టాను, ఫిల్ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత లైన్ లో నిలబడతాం. మన గురించి, పెన్ గురించి ఇంకోళ్ళు నిలబడతా చూస్తారండి, అది అడుగుతారు. మన
0: ఓకే,
2: పని చూసుకోపోతే ఎవరో ముఖం చూడం కదా, ఆ పెన్ గురించి చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళ జేబులు.
0: అవును
2: ముఖం
0: అవును.
2: చూస్తాం కదండి, అలా ఒక్కసారి మర్చిపోతాం కాదు అన్న పెన్.
0: ఓకే
2: చాలా సార్లు అలాగే లాస్ అయ్యానండి. అంటే
0: అవును.
2: ఎక్కువగా అదొక అలవాటు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒక ఒక ఒక రూపాయి పెన్ అయితే అవ్వచ్చు,
0: ఆ పెన్
2: అదొక
0: అనేది ఒక ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర అనే ఒక అలవాటు.
2: ఓకే. థ్యాంక్ యూ మేడం,
0: ఓకే అండి,
2: థ్యాంక్
0: థ్యాంక్
2: యూ,
0: యూ సో
2: బాయ్.
0: మచ్ ఫర్ కాలింగ్. హలో, హలో. ఓకే, సో సరదాగా కాసేపులో గొడుగు రిలేటెడ్ ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి ఈరోజైతే మాట్లాడేసుకున్నాం. ఇంతటితో సరదాగా కాసేపుకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీకోసం గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర వాయిస్లో భువనచంద్ర రచనలో వాన వాన వెళ్ళు.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

ఏ దేశంలో అయినా సరే మిగతా పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకని? ఏదైనా అనుకున్నది సాధించడానికి శారీరకంగానూ మానసికంగానూ మంచి స్టేజ్ అనేది యూత్లో ఉండే స్టేజ్ అన్నమాట. సో వాళ్ళు తలుచుకుంటే ఎటువంటి మార్పునైనా తీసుకురాగలరు. అందుకే యువతకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి యువత జీవితంలో ముందుకెళ్ళాలంటే కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళతో పాటు దేశం భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది. మరి యువత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించేది సమయపాలన, అదేనండి టైం మేనేజ్మెంట్. కాలం ఎవరి కోసం ఆగదు కదా, అది జగమెరిగిన సత్యం కూడా. మానవ జీవితంలో అత్యంత అమూల్యమైనది, తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది సమయం మాత్రమే. మనిషి తన లైఫ్లో మోస్ట్ ఎనర్జెటిక్గా, అది శక్తివంతంగా, ఉత్సాహంగా, ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ కాన్ఫిడెన్స్, ఎన్నో కలలతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో నమ్మకంతో ఉండే సమయమే యూత్ స్టేజ్ అన్నమాట. సో మీ భవిష్యత్తుని నిర్మించుకునే సమయంలోనే మీరు సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నేర్చుకోవడం ఎంతో ఉపయోగం పడుతుంది. మీకు ఫ్యూచర్లో కూడా దానివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అసలు దానివల్ల మంచి తప్ప ఎటువంటి చెడు ఉండదు అన్నమాట. సో మరి ప్రతి యువకుడికి లేదా యువతికి జీవితంలో లక్ష్యం ఉంటుంది కదా, ఆ లక్ష్య సాధనకి ఈ టైం మేనేజ్మెంట్ ఎలా యూజ్ అవుతుందో ఖచ్చితంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పిల్ల జమీందార్ చిత్రం నుంచి మీకోసం ఒక పాఠం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో సమయ పాలన యువతకి ఎంత ముఖ్యం అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రతి యువకుడికి లేదా యువతికి జీవితంలో వారికంటూ ఒక లక్ష్యం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే, అక్కడికి చేరుకోవాలి అంటే వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి? ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు ఆ మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి, ఆ మార్గానికి తగ్గట్టు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఒక ప్రణాళికని తయారు చేసుకుంటూ ఉంటారు కదా. మరి అందులో సమయాన్ని సరిగ్గా కేటాయించడం ఎంతో తప్పనిసరి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారు తమ పనిని తమ వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తే విజయాన్ని అందుకుంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా సరే చూసారా, మీరు ఏ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అందులో ఆల్రెడీ సక్సెస్ సాధించిన వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దినచర్య ఏంటో తెలుసుకోవడానికి ముందుగా ప్రయత్నించండి. అంటే వాళ్ళ రోజులో ప్రతి సమయాన్ని, అంటే ఏ సమయాన్ని దేనికి కేటాయించేవారు, ఎంత సమయాన్ని లక్ష్య సాధన కోసం కేటాయించేవారు, దానికోసం వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు అనేది మనం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే మనం కూడా సమయానికి వాల్యూ ఇచ్చి ఆ సమయాన్ని మన పనులకు తగ్గట్టు ఎలా కేటాయించుకోవాలో నేర్చుకుంటామన్నమాట. సో ఇప్పుడు స్టూడెంట్స్కి అలాగే పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయాలి అంటే మనం టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. బేసిక్గా ప్రాపర్గా సమయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ప్రణాళికాబద్ధంగా మనం పనులు చేసుకోవాలి, అలాగే ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ మిగతా పనులకు తగినట్టు సమయాన్ని కేటాయిస్తే పనులు పూర్తి చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా మనకు తగ్గుతుంది, అలాగే టైంకి మనం పనులను కూడా పూర్తి చేయగలుగుతాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు దీక్షిత్ వాయిస్లో రాక్ ఆన్ ప్రో.

యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా మనం టైం మేనేజ్మెంట్, అది సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ఎంత ఉపయోగమో తెలుసుకుంటున్నాం కదా. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అంటే రోజులో 24 గంటలు పనిచేయడం అస్సలు కాదండి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్టివిటీని అంటే ఎక్కువ ఉత్పాదనని సాధించడం అన్నమాట. ప్రతిరోజు మనం చేసే పనులను ప్రయారిటీ బేస్డ్గా ఫస్ట్ మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రయారిటీ బేస్డ్ లిస్ట్ అంటే ఏంటి? అదేనండి, మనకి ఏ పనులు ఎక్కువ ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఆ రోజు మనం ఏ ఏ పనులు చేయాలనేది రోజు మొదలవుతున్నప్పుడే, ఇంకా ముందుగా కావాలంటే ముందు రోజు రాత్రి కూడా మీరు ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రేపు నేను ఏ పనులు చేయాలి అనేవి ఒక లిస్ట్ ప్రయారిటీ ముందు మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో ఏవి అతి ముఖ్యమైనవి అనేవి ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ వస్తాయన్నమాట. సో అందులో ముఖ్యమైన విషయాలు ఏవి, ముఖ్యమైన పనులు ఏవి ముందుగా రాసుకున్న తర్వాత తర్వాత నుంచి మీరు దేనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అనే పనులని చివరిగా వెనక రాసుకోండి. అప్పుడు రోజు మొదలవగానే ముందు ఆ లిస్ట్ ప్రకారంగా ఏదైతే ముఖ్యమైన పని ఉందో దాన్ని మీరు ముందుగా ఫినిష్ చేస్తే మిగతా పనులు కూడా ఈజీగా ఫినిష్ చేసేయచ్చు అంట తెలుసా. కొన్ని విషయాలు మనం మర్చిపోయినా సరే

ప్రణాళికాబద్ధంగా లిస్ట్ వైజ్గా మనం రోజు పనులు పూర్తి చేసుకుంటే ఏ పనులకి మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం, ఏ పనులను పూర్తి చేయలేకపోతున్నాం అనే విషయాన్ని మనమే తెలుసుకోవచ్చు. అదేనండి ఇప్పుడు మీరు ఎలా అయితే ఇన్సైట్స్ అనలైటిక్స్ చూస్తూ ఉంటారు కదా మీ సోషల్ మీడియాలో, అలాగే మీ యొక్క మీ పనితీరు యొక్క అనలైటిక్స్ అన్నమాట. సో అది తెలుసుకోవడం వల్ల మనల్ని మనం ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమెల్లి చెట్టు చిత్రం నుంచి మీకోసం ఒక సాంగ్.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. సో టైం మేనేజ్మెంట్ అంటే ఓన్లీ చదువు కోసమో లేకపోతే స్టూడెంట్స్ కోసమో ఒక టైం ఫిక్స్ చేసుకునేది ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాదు. ఎప్పుడైనా మీరు గమనించారా, మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చిన్నప్పటి నుంచే పిల్లలకి టైం మేనేజ్మెంట్ గురించి, ఎందుకు టైం టేబుల్ ఇస్తారు, ఎందుకు ఒక టైం మేనేజ్ చేయమని కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే

చిన్నతనం నుంచే ఇది మనకి, అదే పంక్చువాలిటీ మనకి అలవాటైంది అంటే ఖచ్చితంగా లైఫ్లో ప్రతి పనిని కూడా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. దానివల్ల లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చంట చాలా ఈజీగా. అలాగే మన లైఫ్ కూడా ఒక క్రమశిక్షణాబద్ధంగా ముందుకు వెళ్తుందంట. సో సమయపాలన పాటించడం అంటే చదువుకో, ఉద్యోగానికో, లేకపోతే వ్యాయామానికో అని కాదు, చదువుతో పాటు మిగతా పనులకు, అదే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం, ఆటల కోసం, నిద్ర కోసం, అలాగే కుటుంబంతో, అదే ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే మీరు కేవలం చదువుతూనే ఉండిపోతే మీరు మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారన్నమాట. సో మన లైఫ్లో అన్నీ ఉండాలి ఉగాది పచ్చడిలాగా, చదువు అలాగే ఆటలు పాటలు. శారీరకంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే మానసికంగా కూడా మనం సంతోషంగా ఉండాలంటే మన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి. అప్పుడే మన శారీరక మానసిక ఆరోగ్యం ఎంతగానో దోహదపడుతుందన్నమాట. సో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా ఒక పనిని ముందుగానే మీరు ప్రిపేర్ చేసేసి చూడండి, అప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏదైనా ఎగ్జామ్కి కానీ ఇంటర్వ్యూస్కి కానీ మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా కాన్ఫిడెంట్గా మీరు అక్కడికి వెళ్తారు, మీ ఫేస్లోనే ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అదే ప్రిపేర్ లేకుండా వెళితే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీరు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళినట్లయితే మన ఫేస్లోనే స్ట్రెస్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఏ పనినైనా మనం బాధ్యతాయుతంగా చేయాలి అంటే ఖచ్చితంగా సమయాన్ని మనం ప్రాపర్గా పాటించాలి.

ఫైనల్గా ఇప్పటి యువత ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? డిజిటల్ డిస్ట్రాక్షన్. అదేనండి, మనం సోషల్ మీడియా వల్ల కానీ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మనకే తెలియకపోవడం అనమాట. సో ప్రతి పనికి మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో డిజిటల్ గ్యాడ్జెట్స్ మీద ఆధారపడిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఈ డిస్ట్రాక్షన్ చాలా కామన్. సడన్గా ఫోన్లో వచ్చిన ఒక చిన్న నోటిఫికేషన్ ఎన్ని గంటల సమయాన్ని వృధా చేసి ఉంటుంది చెప్పండి. సో దానికి కూడా బ్రేక్ పెట్టడం మనం చాలా అవసరం అనమాట. అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కాలం అనే దారానికి పదును పెడితే అది భవిష్యత్తు అనే వస్త్రాన్ని అందంగా నేస్తుంది. యువత సాధించలేనిది ఏదీ లేదు, కానీ దానికి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ఒక్కటే మార్గం. నేటి యువత సమయాన్ని గౌరవిస్తే రేపటి కాలం వారిని విజేతలుగా నిలబడుతుంది. యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. అక్షరానికి ప్రాణం పోసేది భావం, ఆ భావానికి ఆకారాన్నిచ్చేది పదం. మన భావాలను, ఆలోచనలను మాటల రూపంలో పరిచయం చేస్తూ మన తెలుగు భాషా తీపిదనాన్ని జరుపుకోవడానికి మీ ముందుకు వస్తున్న కార్యక్రమం మా పదం మీ భావం. మరి ఈరోజు మనం ఇచ్చిన పదం గగనం. ఆల్రెడీ ఎంతోమంది మనకి గగనం మీద కవితలు రాసి పంపారు. మీరు కూడా కవితలు రాసి పంపాలంటే 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మీ కవితని పంపించండి. మన చిన్ననాటి హృదయాల్లో హృదయానికి మనిషి, మనిషికి ప్రేమతో భక్తి శ్రద్ధలతో మనిషి గౌరవించే చిన్నవాళ్ళు అని కాకుండా, పెద్దవాళ్ళు అని కాకుండా, ఎవరైనా ప్రేమతో చిన్న పలకరింపుతో మనల్ని పలకరిస్తే పెద్ద గగనం. ఆ చిరునవ్వు పెదాల మీద చూపించే చిన్నపిల్లల నవ్వులాగా ఎవరైనా ఆయన మన మనిషిని దోచుకుంటే చిన్న గగనం. అంటే ఎంత మాటల్లో చెప్పలేనంత. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించు ఉదయాన్నే చిరునవ్వుతో ఉంటే అతను గగనం అనేది గొప్ప గొప్ప పనులు చేసినా చెయ్యకపోయినా పొంగేది గగనం అని రాస్తున్నారు రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి. గగనం అంటే ఆకాశం. ఆ ఆకాశ వీధిలో తారలు ఎన్నో. అందులోని కొన్ని తారలు మిణుకు మిణుకుమని ప్రకాశవంతమైన కాంతులతో కనువిందు చేస్తూ ఉంటాయి. ఇవి రాత్రులందు దర్శన భాగ్యం. అలాగే వీటితో పాటు చంద్రభగవాన్ కూడా దర్శనమిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఈ గగన వీధిలో రకరకాల పక్షులు వికసిస్తూ ఉంటాయి, విహరిస్తూ ఉంటాయి. ఆ పక్షుల అలజడిని మనం ఎవరైనా సరే విన్నంతసేపు మనం కూడా ఆ గగన వీధిలో విహరిస్తున్నామా అన్న అనుభూతి కలుగుతుంది అని రాస్తున్నారు దైవపు గోపాలరావు, దైవపు హేమలత, దైవపు ఉష, టోనీ విశాఖపట్నం నుంచి. ఇప్పుడు మెరుపు కలలు చిత్రం నుంచి వెన్నెలవే వెన్నెలవే.

మరికొద్ది క్షణాల్లోని ఢిల్లీలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రతో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అండర్-17 బాలుల విభాగం ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఏదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 7:36 అయ్యి కొన్ని సెకండ్స్గా వస్తుంది. ఇప్పుడు తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా చిన్ని చిన్ని ఆశ ఫ్రమ్ ద మూవీ రోజా.

0: జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంటే
1: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
0: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
2: తెలుగు చిత్ర గీతాల్లో ఇప్పుడు ఆనంద్ చిత్రం నుంచి లక్కీ అలీ వాయిస్ లో చారుమతి ఐ లవ్ యు.

సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. వెనువెంటనే ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో భాగంగా దార్శనిక్ భారత్ వింటారు.

0: మూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టేస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్

డిఆర్డీఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్ లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్ కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్ కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 7 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26 న్యూఢిల్లీలో జరిగిన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేతు సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014 కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరి ఇంకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15, 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని వ్యాపార ఉద్యోగ

0: వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్లు సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 157,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 265,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: మరికొద్ది క్షణాల్లో దార్శనిక్ భారత్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పీఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
1: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
2: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే

0: కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్ గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్లు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని వీళ్లు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్ కు ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గాని ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటి అన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు

0: ఎవరి పేరు మీదైతే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరి లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్ అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019 ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత, అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ల భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్ లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు గాని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి ఎట్లా ఉండి ఉంటారు, సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా, అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. గాని మన వెబ్ల్యాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి పిఎం కిసాన్ .gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని

0: కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూములు సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్ కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

102 MHz పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 8:15 కొన్ని సెకండ్లుగా వస్తుంది. ఇప్పుడు మెలడీ మ్యాచ్.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన అందాలలో అహో మహోదయం.

0: బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వార్డ్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ,

0: హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్టపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్టపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న, ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Orissa, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to

0: occur at South Interior Odisha and South Chhattisgarh today.
1: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో ఒక స్వర్ణ పతకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజత పతకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్దతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. కొండవీటి దొంగ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట. సంగీతం ఇళయరాజా.

రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. మూడు ముళ్ళు ఈ చిత్రం నుంచి.

ముక్కు పొడక. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం విన్నారు. జేవి రాఘవులు సంగీత నిర్వహణలో పాడిన గీతం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుంచి ఎం రమేష్ పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. చక్రవర్తి సంగీత నిర్వహణలో స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పి సుశీల ఆల్పించిన గీతం, చిత్రం ఇదా లోకం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

రాజపుత్ర రహస్యం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. క్షమించాలి, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్.

రైతు బిడ్డ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్యపాటి ఉన్నారు. ఎస్ హనుమంతరావు సంగీత నిర్వహణలో.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పసిడి మనసులు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. అశ్వత్థామ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట అక్బర్ సలీం అనార్కలీ చిత్రం నుంచి మహమ్మద్ రఫీ ఆలపించిన గీతం. మీరు ఇంతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: which combines political commitment with practical support. Mr. George also participated in the second G7 Development Ministers meeting organized by the G7 chair, France, on the sidelines of UNGA in New York. Earlier, Mr. George participated in a high-level side co-hosted by Ghana, Germany and France, Reparatory Justice. Heavy to very heavy rain continued in several parts of Odisha under the influence of a deep depression over north coastal Andhra Pradesh and adjoining South Odisha. The system has triggered waterlogging, road disruptions and a flood-like situation in vulnerable areas, while the state government has intensified relief and evacuation measures. And in the Asian Games 2026, Indian runners have clinched silver in the mixed 4x400m relay race at Nagoya today. Before that, Seema Kumari won bronze in the 10,000m race after finishing at third spot in 32.50 minutes. The achievement marks India's first medal in the women's 10,000m event at the Asian Games in 16 years. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, జ్ఞానమొక్కటే జగతి బృందగానం వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ గానసుధ నాట్య కలాం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. ఇందులో ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. పొలం పనులు కార్యక్రమం 6:35 వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమ్మేళనాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి, గాంధేయవాది ఉన్నవ లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబీస్ వ్యాధి అవగాహన, డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. తర్వాత గాంధీ మార్గం, స్వచ్ఛత హీ సేవ, సమాచార వాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయలిన్ వాదన వింటారు. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. మధురిమ పాత చిత్ర గీతాలు రేపు 11:00 ప్రసారమవుతాయి. 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. మధ్యాహ్నం 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచాన్ని అలా చుట్టువద్దాం సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు మాధుర్యమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ న్యాసం, ఇందులో శ్రీ రాపాక కృష్ణ డోలు వాయిద్యం ప్రసారమవుతుంది. ఆదితాళం. తర్వాత స్వచ్ఛత హీ సేవ, ఇంకా సేవా వికాసం, ఇందులో బేటీ బచావో బేటీ పడావో గురించిన కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులో డ్రోన్స్ వాడక క్షేత్రస్థాయిలో సమస్యలు, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026 భాగంగా డైలీ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ఆపాత ముద్రాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం

వాల్తీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.17 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.21 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ జల్లులు కానీ చిరు జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం, అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

హలో హలో హలో, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్. సమయం 5:03, 46:47, 48:48. ఓకే ఓకే, మైక్ మైక్ టు చెక్. హలో హలో, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్. సమయం 5:04, 5:06. మైక్ టు. ఓకే, సిస్టమ్లు చెక్ చేస్తాను చూడు. డీజే ప్రో ఆన్ అవుతుంది, మిగతా సిస్టమ్ తయారు అయిన తర్వాత డీజే ప్రో. ముందు మిగతా రెండు సిస్టమ్స్ చేస్తాం.